ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 24వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 14వ తేదీ ఆదివారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:59 దాటి 15 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాత వేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

0: India holds a strong record against Pakistan in women's T20 internationals, winning 13 of their 16 encounters. In Group B action, Scotland defeated Ireland by 40 runs at Old Trafford in Manchester on Friday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో ముందుగా ఆదిత్య గీతాలు వింటారు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గేయం వింటారు.

0: దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంతలు, పంటకుంటలు, కాంటూర్ కందక

0: వాగుల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ల్యాండ్ హోల్డింగ్ లో ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ 3 గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాషం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

0: ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36 వేల రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3 పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన జూన్ 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంత
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లెక్క వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు. ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో యోగా సాధనతో ఆరోగ్యం జాగ్రత్త, ఈ అంశంపై శ్రీ బత్తుల రాజేందర్ గారి ప్రసంగం వింటారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణ సాయిరామ్ గారి గాత్రం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 హలో మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00 నాటకం వింటారు ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి సాయంత్రం 4 గంటలకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని, సాయంత్రం 6:30 ఇంకా 7:15 బాల్ బై బాల్ ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 కామెంటరీ ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు. రాత్రి 9:00 న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:15 బాల్ బై బాల్ ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 కామెంటరీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:45 అలనాటి ఆనిముత్యాలాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. రాత్రి 11:10 నుండి 11:45 ఏ స్పెషల్ బిలింగ్యువల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు మీకోసం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తుంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు పి నరేంద్రబాబు.
1: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్ లో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు నివాళులర్పించిన గవర్నర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు సాధించడం గర్వకారణమన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాప్రభుత్వ విజయాలను వివరించారు. 20,616 కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 67,763 ఉద్యోగాలు భర్తీ చేశామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 1,20,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం

0: భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని రాష్ట హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బంజారా హిల్స్ లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాభవన్ లో జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మహిళా సంఘాలకు రుణ పరిమితిని 10,00,000 రూపాయలకు పెంచామన్నారు. 24,000 కోట్ల రూపాయలు రుణాలు అందించి స్త్రీనిధి అద్భుత విజయం సాధించిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్కు లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్యమయం కాకుండా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని, ఈవీ వాహనాలు వాడాలని, ప్లాస్టిక్ ను నియంత్రించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా 100,000 మందికి ఉపాధి కల్పిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ కళారంగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు ఎంపికైన 218 మంది యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రం సిద్ధించిన ఆశయాలు నెరవేరలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశాలపై ప్రజలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేంద్ర నిధులు, డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనతో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చారని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు కొనియాడారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, కేంద్రం తెలంగాణకు 13,00,000 కోట్ల నిధులు ఇచ్చినా కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 తర్వాత రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతోందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని, అందులో 1 పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని, 2వది ఓటరు దగ్గరే ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ లోనూ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తుది ఓటరు జాబితాను 1 అక్టోబర్ ప్రచురిస్తామని సీఈఓ తెలిపారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాయర్లపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు.
1: ఇంతవరకు హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు పి నరేంద్రబాబు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక

0: మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో రెండవ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people-to-people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్ లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్ర దేశాలు భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో రెండవ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్ధితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone to

0: is not only an occasion to celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat, envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration, and unprecedented transformation across infrastructure, technology, governance, and urbanization.
1: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు

0: తెలిపింది. రానున్న మూడు నుండి నాలుగు రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగుకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై ఉదయ తరంగిణి

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో యోగ సాధనతో ఆరోగ్యం జాగ్రత్త ఈ అంశంపై శ్రీ బత్తుల రాజేందర్ గారి ప్రసంగం వింటారు. ముందుగా ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: ఇప్పుడు వినండి యోగా సాధనతో ఆరోగ్యం జాగ్రత్త శ్రీ బత్తుల రాజేందర్ గారి ప్రసంగం.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న ఘనంగా జరుపుకోనున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగాడే యొక్క ముఖ్య ఉద్దేశం. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క

ముఖ్య లక్ష్యం. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో ఒకటి యోగా. మానవ మానసిక శారీరక ప్రశాంతతకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది యోగా. పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానమే యోగా. యోగా సాధనతో మనిషి చురుకుగా ఉండడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. అందుకే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో 10 నిమిషాల పాటు యోగాకు సమయం కేటాయిస్తే 100 ఏళ్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది. యోగా మనిషి విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకత స్థాయిని పెంచుతుంది. యోగా సాధన ఒత్తిడిని దూరం చేయడంతో పాటు క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచే ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతుంది. యోగా సాధన వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మానసిక మరియు నరాల సంబంధిత సమస్యలు కూడా రాకుండా నివారిస్తుంది. నిత్యం యోగా సాధన చేస్తే యోగా వ్యక్తులైన, కొత్తగా నేర్చుకుంటున్న వారైనా సరే ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు యోగా ప్రాక్టీస్ చేస్తే వారి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించిందని అనుకుంటుంటారు, కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోటే వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. యోగా భారత సాంప్రదాయక విద్యలో తప్పనిసరి అయింది. ఈ యోగాడే ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. అదేవిధంగా వివిధ రకాల ఆసనాలతో కూడా ముడిపడి ఉంది యోగా. ప్రాణాయామ, అదేవిధంగా సూర్య నమస్కారాలు, అదేవిధంగా ఆసనాలు, ఇవన్నిటికి కలిపితేనే యోగా. యోగా వలన జ్ఞానం చాలా బాగా వృద్ధి చెందుతుంది. అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. యోగా వల్ల ఆందోళన, డిప్రెషన్ మాయం చేయడంతో పాటు మనిషిలోని అపనమ్మకానికి పోగొడుతుంది. దీని ఫలితంగా ఆత్మన్యూన్యత దూరమై ప్రతి మనిషిలో దాగి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రతిభను వెలికితీస్తుంది. సామాజిక బంధాలు బలోపేతం చేయడంతో పాటు విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. ఆందోళన, ఆతృత వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తుంది. ఆతృత ఆందోళన నాశనం చేస్తుంది. యోగాలో ఆలోచనలను దగ్గరికి చేరుస్తుంది, అద్భుతమైన శక్తులను బయటికి తీస్తుంది. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం ఇతర వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామం మించిన ప్రయోజనాలున్నందున పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. యోగాసనాల వలన రక్త ప్రసరణ చాలా బాగా ఇవ్వబడుతుంది శరీరానికి. ఇది శరీరం నుండి విషతుల్యాలను వేగంగా బయటికి పంపిస్తుంది, డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. మనసును, శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది. నిత్యం యవ్వనంగా జీవించవచ్చును. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కొద్దిసేపు యోగా చేస్తే వైద్య నిపుణుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కళ్ళు మూసుకొని ఏ ఆలోచనలు లేకుండా యోగా చేయడం అనేది ఉత్తమం. మనం ప్రతిరోజు యోగా సాధన చేసి మన యొక్క శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేసుకుందాం. అదేవిధంగా ఈ రోజులలో ప్రతి ఒక్కరి మనసు చంచలంగా మారుతుంది, అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండట్లేదు. మానసిక ప్రశాంతత, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి సమస్యలకు మంచి మందు యోగా. యోగా సాధనతో ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడైతే ఉంటాయో మన బాడీలో, అక్కడ మనకు పెయిన్ అనేది ఉండదు. ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయో అక్కడ పెయిన్, ఒక రకమైన నొప్పి అనేది ఏర్పడుతుంది. డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా మనకు దరిచేరవు. చాలామంది డిప్రెషన్లో ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా చక్కటి పరిష్కారం యోగా ద్వారా లభిస్తుంది. యోగాను ఎంత ఎక్కువగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత అంత ఎక్కువగా పెరుగుతుంది. యోగా సాధన తర్వాత మనిషి యొక్క మనసు ప్రశాంతంగా మారడంతో పాటు సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి, క్రమబద్ధమైన జీవన శైలికి యోగా ఒక టానిక్లా పనిచేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది, ప్రశాంతతను చేకూరుస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ రోజులలో ప్రజలందరూ ఉరుకుల పరుగుల జీవితంతో వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. నిత్యం కొన్ని సందర్భాలలో ఒత్తిడి వల్ల పనులు పూర్తవుతాయని అనుకుంటున్నారు, కానీ ఒత్తిడికి లోనవుతున్నారని గమనించట్లేదు. ఒత్తిడిని తట్టుకొని ధైర్యంగా నిలబడే వ్యక్తులు దీంట్లో చాలామంది ఉన్నారు.

చాలా ఉన్నత స్థానాలకు కూడా చేరుకున్నారు. వాస్తవానికి స్ట్రెస్ అనేది తరతరాల నుంచి వారసత్వంగా వస్తుంది. ఈ రోజులలో అధిక ఆలోచన, ఒక స్థాయి వరకు ఒత్తిడి మంచిదే, అయినా అది నిత్య జీవితంలో ఒక భాగమైపోతే పరిస్థితులు చేజాటిపోతాయి. ఒత్తిడి కారణంగా శరీరంలో ఆరోగ్యానికి చాలా వరకు మన యొక్క ఆర్గాన్ సిస్టమ్స్ మీద చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటి ఒత్తిడులు అన్నీ యోగాతో ప్రశాంత వాతావరణంలో యోగా చేయడం ద్వారా, యోగా యొక్క టెక్నికల్ మెడిటేషన్, క్రమబద్ధీకమైన శారీరక కదలికల వల్ల మెదడు చాలా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి దానంతర అదే దూరం అవుతుంది. అది మీరు గమనిస్తూ మీకు రోజురోజుకు ఆ గ్రోత్ అనేది, ఆ డెవలపింగ్ అనేది కనబడుతుంటుంది యోగాలో. యోగా సాధన ద్వారా అవయవాల నాడీ కేంద్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది, కోఆర్డినేషన్ అనేది బాగా పెరుగుతుంది. నరాల్లో కొత్త ఉత్తేజం నుండి మెదడు, శరీరం మరియు మనసు కొంత శక్తిని వచ్చిన ఆ వాతావరణం మీకు కనబడుతుంది. యోగా మనిషి ఒక జ్ఞాపక శక్తిని, అభ్యసన సామర్థ్యాన్ని, మేధోశక్తిని పెంపొందించడంతో పాటు మన యొక్క కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, శరీర సమన్వయాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇన్ని రకాలుగా యోగా అనేది మనకు ఉపయోగపడుతుంది. యోగాకి రండి అని చాలా సందర్భాల్లో మీకు అక్కడక్కడ చూస్తూ ఉంటున్నారు. ఉచిత యోగా అని, ఇంకా యోగా నేర్చుకోండి అని, ఎన్ని రకాలుగా యోగా యొక్క అవకాశాలు ఉన్నా కానీ చాలామంది సద్వినియోగపరచుకోవడం లేదు. యోగా అనేది ఒక ఔషధం. అదేవిధంగా యోగాలో మీకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి యోగా ద్వారా. యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, ఇదొక జీవన శైలి. ఈ మాటలను మనం మన జీవితంలో అనుసరించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంది. ప్రతిరోజు ప్రాణాయామం మరియు సూర్య నమస్కారాలు, ఆసనాలు చేయడం ద్వారా శరీరాన్ని, మనసును మరియు ఆత్మను బలపరచుకోవచ్చు. అదేవిధంగా మనం యోగాలో ప్రాణాయామం గురించి మనం మాట్లాడుకుంటే, శ్వాస ద్వారా శరీర శుద్ధి, ప్రాణాయామం అనేది శ్వాస నియంత్రణ ద్వారా శరీర శుద్ధి చేసుకునే ఒక మంచి యోగా సాధననే ప్రాణాయామం. ఇది శరీరంలోని 80,000 నరాలను శుద్ధి చేస్తుంది. అదేవిధంగా శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు మానసిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది. ప్రాణాయామంలోకి వస్తే ఒక కపాలభాతే కానీ ఎంటీ స్టమక్ తోటి పరిగడపున చేసేది, ఒక అగ్నిసారే కానీ, భస్త్రిక, ఇవన్నీ మన ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి, ఆక్సిజన్ లెవెల్స్ను పెంచుతాయి. ఎలాంటి వైరస్లు వచ్చినా కానీ వాటిని తట్టుకునే శక్తి మన లంగ్స్కు ఉంటుంది. అదేవిధంగా చాలామందికి ఈ కరోనా టైంలో మిగతా వాళ్ళకన్నా యోగా చేసిన వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగింది. వాళ్ళకి కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది అన్న విషయం కూడా వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అంటే వాళ్ళకు తెలియలేదు, ఎందుకంటే వాళ్ళు యోగా రోజు చేయడం వల్ల కరోనా వచ్చినట్టు పోయినట్టు కూడా వాళ్ళకు తెలియలేదు. అందుకే కపాలభాతి, అగ్నిసార, భస్త్రిక, ఒక అనులోమ విలోమ ప్రాణాయామ, భ్రామరి, ఇవన్నీ చేయడం ద్వారా మనకు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. శ్వాస వ్యవస్థ బలపడుతుంది, శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రాణాయామ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, మానసికంగా బలంగా ఉంటారు. ప్రాణాయామ సాధన చేయడం ద్వారా మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ప్రాణాయామం తర్వాత ఇంకొకటి సూర్య నమస్కారములు. సూర్య నమస్కారములు అనేవి 12 ఆసనాలతో కూడిన ఒక సంపూర్ణ వ్యాయామం. ఇది శరీరాన్ని టోన్ చేస్తుంది, కండరాలను బలపరుస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం లభిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శరీర శక్తి పెరుగుతుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటికి పోతాయి, ఇది డిటాక్సిఫికేషన్ సహాయపడుతుంది. ప్రాణాయామం మరియు సూర్య నమస్కారాలు సమన్వయంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుంది మనకి. ప్రాణాయామం మరియు సూర్య నమస్కారాలు రెండు శరీరానికి, మనసుకు మరియు ఆత్మకు మేలు చేసే సాధనాలు. వీటి సమన్వయంతో శరీరం ఆరోగ్యం మరియు మానసిక శాంతి పొందవచ్చును, జీవనశైలి ఆరోగ్యంగా మారుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ సాధనాలు చేయడం ద్వారా మన జీవితం మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. అదేవిధంగా ఆసనాలు, ఆసనాలు వేసే ముందు కొన్ని నియమాలు, తెల్లవారుజామునే ఈ కాలకృత్యాలు తీర్చుకోవడం, ఆసనాలు వేసే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, తెల్లవారుజామునే ఆసనాలు వేయడం, గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, గాలి బాగా వచ్చే ప్రదేశంలో కూర్చొని వేయడం, ఈ శబ్దాలు గోలలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోవడం, పలుచటి బట్టలు నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనంలో మీ ఇష్టమైన ఆసనంలో కూర్చొని చేయడం, ప్రశాంత

0: ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ యొక్క ధ్యాస శ్వాస మీద నిలబెట్టి యోగాసనాలు చేయవలసి ఉంటుంది. ఆసనాలు ఎల్లప్పుడూ నెమ్మదిగా వేసిన ఆసనంలో కొద్ది సెకండ్లు ఉండాలి. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు పొజిషన్లోకి రావాలి. కుంభకం చేసేటప్పుడు ఇది బీపీ అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం 10 సెకండ్స్ మాత్రమే చేయండి. గాలి పీల్చడం వదలడం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలడం పీల్చడం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా సరళంగా ప్రశాంతంగా చేయాలి. ఆసనాలు వేసే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని చెప్పాం, ఎందుకంటే యోగాసనాల వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. అదే స్థాయిలో జబ్బులు పెరిగే అవకాశం తక్కువ. మీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసనాలు నిర్ణయించుకొని వేయాలి. యోగాసనాలు శరీరాన్ని ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉంచుతాయి. శరీరానికి కష్టముండే విధంగా ఉండే ఆసనాలను కొంచెం తగ్గించుకోవాలి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనసుకు ప్రశాంతతను తీసుకొస్తాయి యోగాసనాలు. యోగాసనాలు ఆసనాలు కావివి, శాసనాలు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. యోగాసనాలు శరీరంలో అన్ని అవయవాలకు ఒక చక్కటి ఆకారాన్నిలా మనకు అందిస్తాయి. మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు యోగాసనాలు దాని నియంత్రణలో సహాయపడతాయి. ప్రాణాయామం వంటి ఆసనాల వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. వంకరలు నిలుపుదల, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. యోగాసనాల వల్ల మనలో శాంతి, ఓర్పు, లోతైన ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన ఆసనాలు చూసుకుంటే తాడాసనం, శరీరాన్ని నిటారుగా నిలిపే పాదాలపై నిలబడడం శరీర సౌష్టవానికి చాలా మంచిది. వృక్షాసనం, ఇది పిల్లల్లో చాలా మంచి ఆసనం, వాళ్లకు కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక కాలు మోకాల మీద ఉంచి నిలబడడం ధ్యానానికి బ్యాలెన్స్గా ఉపకరిస్తుంది. అదేవిధంగా భుజంగాసనం, సర్పాన్ని పోలిన భంగిమ, ఇది వెన్నుముకను బలపరుస్తుంది. పశ్చిమోత్తాసనం, ముందుకు వంగడం జీర్ణ వ్యవస్థను మెరుగుపడుతుంది. శవాసనం, ఇది పూర్తిగా రిలాక్స్ అయ్యే ఆసనం, ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అదేవిధంగా ఎన్నో ఆసనాలు, ఆ ఆసనాలన్నీ మనకు శాసనాలు. అవి అంతటి ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టే ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. ఈరోజు చాలామందికి నిద్ర పట్టడం లేదు. వాళ్ళు ఫోన్లు ఈరోజు వాడడం ద్వారా ఆ నిద్ర వ్యవస్థ అనేది శాశ్వతంగా కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. వాళ్లకు నిద్ర బాగా పడుతుంది ఈ యొక్క ఆసనాలు వేయడం ద్వారా. అదేవిధంగా కొందరికి మోటిమలు కానీ, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ కానీ, ఈ మానసిక రుగ్మతలు కానీ, అదేవిధంగా అధిక బరువు కానీ, జీర్ణక్రియ కానీ, ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం కానీ ఈ రోజులలో మనకు చాలామంది పిల్లలకు కూడా చూస్తున్నాం. వీటన్నింటికీ యోగా అనేది ఒక ఔషధం. మన ఈ ఆధునిక జీవితంలో రోజు రోజుకి శారీరక మానసిక ఒత్తిడిలోకి లోనవుతున్నాం. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగం ఒక అద్భుతమైన మార్గం. మన ఆరోగ్యాన్ని చక్కగా నిలబెట్టుకోవాలంటే ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలు యోగాసనాలు కేటాయించాలి. అదేవిధంగా ప్రాణాయామంకి కొంత సమయం, సూర్య నమస్కారాలకు కొంత సమయం, సూక్ష్మ వ్యాయామానికి కొంత సమయం, పూర్తిగా 1 గంట మన ఆరోగ్యానికి గనక కేటాయించాలి. ఒక మంచి జీవితానికి ఆరోగ్యం కీలకం. ఆరోగ్యానికి యోగం అనేది శాశ్వతమైన మార్గం.
1: శ్రోతలు, ఇంతవరకు యోగ సాధనతో ఆరోగ్యం జాగ్రత్త ఈ అంశంపై శ్రీ బత్తుల రాజేందర్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా స్వాతికిరణం చిత్రం నుండి వాణి జయరామ్ ఆలపించిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి కెవి మహదేవన్ సంగీతం.

స్వయం కృషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కార్యక్రమంలో తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రం నుండి కార్తీక్, అంజన, సౌమ్య పాడిన పాట, అనంత శ్రీరామ్ గీతానికి మిక్కిజే మేయర్ సంగీతం.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Hindustan Times informs Anthropic has disabled its two most powerful AI models, Fable 5 and Mythos 5, on a US government order under the headline, "In a First, AI Model Pulled Offline After US Government Intervenes." FSS AI bans use of pins, metallic wires in food packaging, reads a front-page story in the Times of India. The FIFA World Cup 2026 may be attracting over 5 million strong live audience, but match attendees from India to be only about 30,000, far less than previous edition in 2022. High average costs, travel hurdles, results in tepid interest from Indian travellers, writes the Financial Express. And finally, in a piece titled "Fashion to Furnace, Some Luke's Gold Watches Fail the Test of Time," the Economic Times writes, as yellow metal price hit record high, vintage pieces are being melted down as the gold content value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman B. Narayanan. IMD says conditions are favourable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్జ్ పై హలో మనోరంజని శ్రోతలు కోరిన తెలుగు సినిగీతాలు కార్యక్రమంలో ముందుగా సంఘర్షణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఆచార్య ఆత్రేయ గీతం చక్రవర్తి సంగీతం ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మల్లేష్ గౌడ్ విజయలక్ష్మి కళ్యాణి భవానీ సుప్రియ కృష్ణకాంత్ గౌడ్ సాయి చరణ్ ఇంకా ఇతర మిత్రబృందం మరి వీరందరి కోసం సంఘర్షణ చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో తరువాతి పాట నీ స్నేహం చిత్రం నుండి ఉషా పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇంకా గ్రామ ప్రజలందరి కోసం అంటూ కోరుతున్నారు. మరి వీరందరి కోసం నీ స్నేహం చిత్రం నుండి ఈ పాట.

0: கான மொட்டிமலா
1: சை பால்
0: கஜ்ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சை பால்.
3: హలో మనోరంజనే కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి యముడికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వేటూరి గీతం రాజ్ కోటి సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసమే కాకుండా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

కార్యక్రమంలో తరువాతి పాట శుభ సంకల్పం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు శుభ సంకల్పం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట. కోర్టు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన పాట. పూర్ణాచార్య గీతం, విజయ్ బుల్గనిన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు కోర్టు చిత్రం నుండి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట. గృహప్రవేశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట గోపి గీతానికి సత్యం సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం గృహప్రవేశం చిత్రం నుండి ఈ పాట.

కథానాయకుడు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, దాశరథి గీతం, టివి రాజు సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఏనుగల్లు నుండి పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, గట్ల రాధిక, రవి, తాళ్ల నర్మద, సురేష్, మలుగూరి శ్రీనవ్య, ప్రమోద్, మలుగూరి సరస్వతి, విశ్వనాథం, ఇంకా కావ్య, సుమన్, మరి వీరందరి కోరిక మేరకు కథానాయకుడు చిత్రం నుండి ఈ పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశబుగ్గ నుండి దాస్తి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, ఇంకా సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, ఇంకా వీరే కాకుండా ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, తమిళనాడు దొడ్డేపల్లి గ్రామం నుండి ప్రకాష్ రాజ్, శ్యామలారాణి, గోపాలాచారి, అక్కియమ్మ, మరి వీరందరి కోరిక మేరకు సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఈ పాట

మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, రమణ పాడిన పాట జాలాది గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, మల్లయ్య, లక్ష్మి, రాజు, సరిత, శివ, శరణ్య, ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరందరి కోరిక మేరకు మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఈ పాట వినండి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కార్యక్రమంలో తరువాతి పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, కోటి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు హనుమాన్ బజార్ నెక్కొండ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన, శ్రీధర్, సౌమ్య, దర్శిని, శారద, ప్రవీణ్, భరత్, ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరందరి కోరిక మేరకు నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట లక్ష్మీ నరసింహ చిత్రం నుండి శంకర్ మహదేవన్, మురళీధర్, శ్రీవర్ధిని పాడిన పాట, చంద్రబోస్ గీతం, మణి శర్మ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం లక్ష్మీ నరసింహ చిత్రం నుండి ఈ పాట.

0: ఈనాటి హలో మనోరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వేమన రాసిన నీతి పద్యం వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న విద్యార్థి వరుణ్ తేజ్.

0: వినురవేమా. దీని యొక్క భావం, ఓ వేమా, అన్ని దానములలో అన్నదానము గొప్పది. ఈ లోకంలో కన్న తల్లి కన్న గొప్పది ఏదీ లేదు. అలాగే మంచి గురువు కన్నా ఎక్కువ ఏదీ కాదు.
1: అబ్బా, ఇంత చక్కగా శతక పద్యం పాడి భావం చెప్పిండు కదూ.
2: అవును.
1: ఈ పద్యంలో నీతి అర్థమైందా నీకు? దానాలలో అన్నదారం, తన్నిని మించిన దైవం, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు, ఈ మూడు అంశాలు ప్రధానమైనవి అని ఈ నీతి పద్యం ద్వారా తెలుసుకున్నాం కదూ.
2: అవును, నేను ఇప్పటి నుండి ఈ నీతి పద్యాన్ని తప్పకుండా పాటిస్తాను. ఈ నీతి పద్యం చాలా చక్కగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు.
1: ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం చెప్పు.
2: హా, ఎక్కడున్నాం? మనం మడికొండ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో ఉన్నాం. అవును కదూ.
1: మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పుణ్యక్షేత్రాలున్నాయో తెలుసా?
2: హా, తెలుసు.
1: ఏమిటవి చెప్పు.
2: బాసర, ధర్మపురి, భద్రకాళి, కొండగట్టు, యాదగిరి, కాళేశ్వరం మొదలగునవి.
1: ఆహా, చాలా బాగా చెప్పావు. మరి యాదగిరి గుట్ట దగ్గర రమణేశ్వర ఆలయం ఉంది తెలుసా?
2: అవునా, వినాలని ఉంది, చెప్పవా.
1: ఇప్పుడు రమణేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతను వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న అన్వేష్.
3: తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి గుట్టకు 25 కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డి పల్లికి సమీపంలో రమణేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంను సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు 2012లో స్థాపించిన శివశక్తి సాయి అనుగ్రహం మహాపీఠం 180 ఎకరాలలో విస్తరించి ఉన్నది. అక్కడ ఉన్న మహాపీఠాన్ని రమణేశ్వర

0: అని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడా లేని 3 అడుగుల బంగారు శివలింగముతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో మొత్తము 2000కు పైగా శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రతి శివలింగం పైన సహస్రనామాలు కనిపిస్తాయి. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు మొత్తం కూడా ఈ రమణేశ్వర ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో 232 జలలింగాలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. ఇక్కడ 9 అడుగుల ఆదిపరాశక్తి అమ్మవారి విగ్రహం, కాలభైరవుడు, వీరభద్రుడు, దుర్గాదేవత, పార్వతీదేవి, గణేష్ని విగ్రహం, ఇలా 200కు పైగా దేవత విగ్రహమూర్తులతో కొలువయ్యింది. కొలిచే భక్తుల కొంగు బంగారమై కోరికలు నెరవేరుస్తూ సదా రక్షిస్తూ ఉంటారు. రమణేశ్వరంలో వివిధ మహిమలతో ఉన్నన్ని షిరిడి సాయి విగ్రహాలు మరి ఎక్కడ లేవని చెప్పవచ్చు. షిరిడి సాయి బాబా తలపైన నాగదేవత విగ్రహము, నాగదేవత తలపైన వజ్రాలతో అమర్చబడి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. శివలింగము సాధారణంగా శిల మరియు లోహము లేదా ఇతర పదార్థాలతో తయారు చేయబడుతుంది, కానీ బంగారంతో నిర్మితమైన శివలింగం చాలా అరుదు. ఈ బంగారు శివలింగం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. శివరాత్రి వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయము కేవలం శివుడిని మాత్రమే కాకుండా పూర్వకాలం నుండి పూజించబడుతున్న ఇతర దేవతలను కూడా ఆరాధించడానికి అనువుగా ఉంటుంది.
1: రమణేశ్వర ఆలయం యొక్క విశేషాలను తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇది ఏ నెల?
2: ఫిబ్రవరి నెల.
1: ఇది ఆంగ్ల నెల పేరు కదూ?
2: అవును.
1: మరి తెలుగు నెల పేరు ఏంటో తెలుసా?
2: తెలియదు, తెలుసుకోవాలని ఉంది, చెప్పవా?
1: సరే, ఇప్పుడు తెలుగు నెలల పేర్లు, రాశుల పేర్లు, తిథుల పేర్లు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 7వ తరగతి చదువుతున్న సాత్విక్.
3: తెలుగు నెలల పేర్లు: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. రాశుల పేర్లు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. తిథుల పేర్లు: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. పౌర్ణమి: పూర్తిగా చంద్రుడు కనిపించే రోజు. అమావాస్య: చంద్రుడు కనిపించని రోజు. భారతీయ సాంప్రదాయంలో కాలగణనకు పంచాంగానికి విశేష ప్రాముఖ్యత ఉంది. తెలుగు పంచాంగం ద్వారా మాసాలు, తిథులు, రాశులు తెలుసుకోవడం ద్వారా పండగలు, వ్రతాలు, ముహూర్తాలు నిర్ణయించబడతాయి. ఇది మన సాంప్రదాయ జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన అంశం.
1: ఆహా, ఇంత చక్కగా చెప్పిండు, తెలుగు పంచాంగం గుర్తు చేసిండు.
2: అవును, చాలా సంతోషంగా అనిపించింది, మీకు మా ధన్యవాదాలు.
1: సరే, మనం ఈ మధ్యనే ఏ వ్యాధిని ముందే గుర్తిస్తే ప్రాణాంతకం కాదు అని తెలుసుకున్నాం?
2: క్యాన్సర్ వ్యాధి.
1: అవును. మరి ఇప్పుడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 7వ తరగతి చదువుతున్న ఆశీష్.
4: క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు: పొగ త్రాగటం, మద్యం సేవించడం, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం పెరగడం, పర్యావరణ మరియు భౌతిక కారణాలు, జన్యు ప్రభావం. వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. క్యాన్సర్ లక్షణాలు: శరీర భాగంలో గడ్డలు, నిరంతరం జ్వరం, అలసట, బరువు అనూహ్యంగా తగ్గడం, మంట, మలబద్ధకం, మూత్రంలో మార్పులు, గాయాలు త్వరగా మానకపోవడం, నిరంతర దగ్గు, గొంతు నొప్పి. క్యాన్సర్ నివారణ మార్గాలు: పొగ త్రాగటం, మద్యం మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, ధూమపానం, ఆల్కహాల్ తగ్గించడం, వ్యాక్సినేషన్ తీసుకోవడం, నియమితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, యూవీ రేడియేషన్ నుండి రక్షణ పొందడం.

0: సన్స్క్రీన్ వాడడం, రసాయనాల ప్రభావం తగ్గించుకోవడం, క్యాన్సర్ నివారణను, జీవిత శైలిని మార్చుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించడం ద్వారా క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చు.
1: ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి గురించి అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు పొడుపు కథల గురించి చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న హరిశంకర్.
2: ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు, ఏమిటది?
3: తమలపాకు.
2: జానేరు ఇంట్లో 3 కర్ర, ఏమిటది?
3: కుండలో గరిటే.
2: నల్ల కుక్కకు 4 చెవులు, ఏమిటది?
3: లవంగం.
2: అరచేతిలో 60 నక్షత్రాలు, ఏమిటది?
3: జల్లెడ.
2: వానలేక, ఎండలేక, పైరు పచ్చంగా, ఆకులేక, సున్నం లేక, నోరు ఎర్రంగా, ఏమిటది?
3: రామచిలుక.
1: ఆహా, ఎంత బాగున్నాయో కదూ పొడుపు కథలు.
4: అవును, చాలా సరదాగా అనిపించింది. మీకు మా ధన్యవాదాలు.
1: మనం ఇప్పుడు ఎందులో ప్రసంగిస్తున్నాం?
4: రేడియోలో.
1: రేడియో దినోత్సవం ఎప్పుడుందో తెలుసా?
4: హా, తెలుసు. 13వ తేదీన.
1: సరే, ఇప్పుడు ప్రపంచ రేడియో దినోత్సవం గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 9వ తరగతి చదువుతున్న ప్రసన్న కుమార్.
5: కమ్మనైన కబుర్లు చెబుతూ, మధురమైన పాటలు వినిపిస్తూ, ప్రపంచ సంగతులన్నీ వివరిస్తూ, ఇంట్లో ఒకరిగా కలిసిపోయి మనకు ఆనందాన్ని చేకూర్చేది రేడియో. ఈ రేడియో ప్రపంచాన్ని అనుసంధానించడంలో, సమాచారం పంచడంలో, వినోదాన్ని అందించడంలో మరియు ప్రజాస్వామ్య విలువలను బలపరిచే ఒక ప్రధాన మాధ్యమంగా రేడియో విశేషమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలిపే ఈ మాధ్యమాన్ని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటాం. 1930 నుండి ఇప్పటి వరకు రేడియో అనేక పరిణామాలను ఎదుర్కొని సాంకేతిక పరిజ్ఞానంలో ఎన్నో మార్పులను స్వీకరించుతూ ఇప్పటికీ సమాచార, వినోద, విద్య, అత్యవసర సేవలందించే ముఖ్యమైన సాధనంగా నిలుస్తోంది. యునెస్కో 2011లో ఈ దినోత్సవాన్ని ప్రకటించగా 2012 నుండి ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా ఆమోదించింది. రేడియో ఒక ప్రాచీనమైన, ఇప్పటికీ ప్రభావశీలమైన మాధ్యమం. ఇది సమాజానికి అవిశ్రాంత సేవలందిస్తూ బహుభాష, బహుళ సాంస్కృతిక వేదికగా నిలుస్తోంది. ఈ మాధ్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకరించాలి. రేడియో ప్రజల గొంతు అనే సంకల్పంతో దీన్ని భవిష్యత్ తరాలకు మరింత ఉపయోగపడే విధంగా రక్షించుకుందాం. ఈ రేడియో భవిష్యత్తు కోసం శక్తివంతమైన వేదిక.
1: రేడియో దినోత్సవం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సామెతలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న రామ్ చరణ్.
6: సామెతలు. ఎంత చెట్టుకు అంత గాలి. దీని అర్థం శక్తిని బట్టే ఫలితం కూడా ఉంటుంది. గోరు చుట్టూ మీద రోకటి పోటు. దీని అర్థం కష్టాల మీద కష్టాలు రావడం. ఇల్లు అలకగానే పండుగ అవుతుందా. దీని అర్థం పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. దీని అర్థం ఎటూ చెప్పలేని పరిస్థితి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు. దీని అర్థం తన చేతిలో లేని పని.
1: అబ్బా, ఎంత బాగున్నాయో కదూ తెలుగు సామెతలు మాకు గుర్తు చేసినందుకు మీకు మా ధన్యవాదాలు. సరే, నీకు ఎవరంటే ఇష్టం?
4: నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నా కోసం అన్ని చేసి పెడుతుంది.
1: సరే, ఈ మధ్యనే మన పాఠశాలలో జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న వరుణ్ తేజ్.
7: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఓడే బిడ్డకు తొలిబడి తన తల్లిని ఎవరు చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అద్భుతంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం

0: ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి, మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. మాతృభాష కోసం ఫిబ్రవరి 21న నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన సందర్భంగా ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999 నవంబర్ 17న ప్రకటించింది. 2000 సంవత్సరంలో నుంచి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తుంది. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ సంరక్షించుకోవాలని, భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతుంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే మన భాషను నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గమని చెప్పింది. తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఆంగ్ల అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. ఈ భాషను నేర్చుకోవడం అవసరం, కానీ మనం మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాష సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, భాషను సంస్కృతిని కాపాడుకోవడం, భావితరాల వారికి తెలుగు భాషను, ఆ భాష యొక్క గొప్పతనాన్ని తెలియపరచడం మనందరి బాధ్యత.
1: తల్లి భాష గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మ గురించి పాట పాడడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న స్వేచ్ఛిత్.

జోలపాట పాడి ఉయ్యాలలూపురా, లాలిపాట పాడి నిద్రబుచ్చురా. జోలపాట పాడి ఉయ్యాలలూపురా, లాలిపాట పాడి నిద్రబుచ్చురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతై అవనిలోనలే.

0: అమ్మ పాట పాడి చాలా మధురంగా వినిపించినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మ గురించి రెండు కవితలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 5వ తరగతి చదువుతున్న ఠాగూర్.
1: అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మా, అలుపెరుగని ఓర్పు అమ్మా, అద్భుతమైన స్నేహం అమ్మా, అపురూపమైన కావ్యం అమ్మా, అరుదైన రూపం అమ్మా. అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, అమ్మ రూపం అపురూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఎనలేనిది, అమ్మ రుణం తీరలేనిది.
0: అమ్మ గురించి కవితలు చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం?
2: నాకు విజ్ఞాన శాస్త్రం అంటే చాలా ఇష్టం.
0: ఎందుకు?
2: చిన్నప్పటి నుండి విజ్ఞాన శాస్త్రం మీద నాకు మక్కువ ఎక్కువ. నేను గొప్ప శాస్త్రవేత్త కావాలన్నదే నా ఆకాంక్ష.
0: సరే, ఇప్పుడు జాతీయ సైన్స్ దినోత్సవం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి చదువుతున్న రామ్ చరణ్.
3: జాతీయ సైన్స్ దినోత్సవం. సైన్స్ మన జీవితంలో ఒక కీలకమైన భాగం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ దినోత్సవం విశ్వ ప్రసిద్ధ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్, పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్ గారి గౌరవార్థం నిర్వహించబడుతుంది. 1930లో సార్ సివి రామన్ తన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. దానికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. సివి రామన్ 1888లో తమిళనాడు తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మల్ దంపతులకు జన్మించారు. భౌతిక శాస్త్రంలో చేసిన అన్వేషణల ద్వారా ప్రపంచ ఖ్యాతిని పొందారు. 1954లో భారత ప్రభుత్వంచే భారతరత్న పురస్కారాన్ని పొందాడు. సైన్స్ నా మతం, జీవితాంతం దానినే ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞాని. సైన్స్లో ఎవరు చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సివి రామన్. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారతదేశాన్ని శక్తివంతంగా చూపి అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు. వైజ్ఞానిక రంగంలో ఆసియా ఖండంలో తొలి నోబెల్ అందుకున్న కాంతిపుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కిరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికి వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిలో సార్ సివి రామన్ మొదటివారు. జాతీయ సైన్స్ దినోత్సవం రోజు విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహనను పెంచడం, యువతలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సమాజ అభివృద్ధిలో శాస్త్రం ప్రాధాన్యతను చాటడం, విద్యార్థులను శాస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించడం జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు. విద్యా సంస్థల్లో శాస్త్రీయ ప్రదర్శనలు, రసాయన ప్రయోగాలు, విజ్ఞాన శాస్త్రంపై ఉపన్యాసాలు, క్విజ్ పోటీల నిర్వహణ, ప్రముఖ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రసంగాలు, యువతలో ఆవిష్కరణ దృక్పథాన్ని పెంచే పథకాలపై చర్చలు. జాతీయ సైన్స్ దినోత్సవం మనకు శాస్త్రం పట్ల ఉన్న గౌరవాన్ని, ఆసక్తిని మరింత పెంచుతుంది. సివి రామన్ లాంటి మహనీయుల స్ఫూర్తితో యువత ఆవిష్కరణలకు పూనుకోవాలి. ప్రతి విద్యార్థి శాస్త్రంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగి దేశ అభివృద్ధికి తోడ్పడాలి. శాస్త్రం అనేది ప్రశ్నల పట్ల ఉన్న కుతూహలం. ఆ కుతూహలమే కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతుంది.
0: విజ్ఞాన శాస్త్రం గురించి వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు మనకు మాటల గారడి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 5వ తరగతి చదువుతున్న చిన్న.
4: రాజు కాని రాజు, ఏ రాజు?
3: తరాజు.

0: కాని కారం ఏంటాకారం?
1: ఉపకారం.
0: కోడి కాని కోడి ఏంటా కోడి?
1: పకోడి.
0: రాణి కాని రాణి ఏ రాణి?
1: పారాణి.
0: దారి కాని దారి ఏ దారి?
1: గోదారి.
2: ఆహా, చాలా బాగున్నాయి మాటల గారడి ప్రశ్నలు మరియు సమాధానాలు. ఇంత చక్కగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు విద్యార్థులకు నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని మంచి మాటలు, మంచి అలవాట్ల గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 7వ తరగతి చదువుతున్న శివ.
3: మంచి మాటలు. జ్ఞానం సంపాదించడం కంటే గొప్ప ఆస్తి లేదు, ప్రయత్నం లేకుండా విజయం లేదు. సమయం బంగారంలా విలువైంది, దాన్ని వృధా చేయొద్దు. నేటి శ్రమే రేపటి విజయానికి పునాది. వివేకం కలవాడే నిజమైన విజేత. మంచి అలవాట్లు. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం, నిత్యం ఒక నిరిత సమయానికి నిద్రపోవడం, లేవడం, పరీక్షల ముందు చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయడం.
2: చాలా బాగున్నాయి ఈ మంచి మాటలు. మంచి అలవాట్లు అందరం తప్పకుండా పాటిస్తాం. దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పాటలు ఇవన్నీ ఎప్పుడైనా విన్నావా?
4: హా, విన్నాను. చాలా అద్భుతంగా ఉంటాయి.
2: సరే, ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న స్వేచ్ఛిత్.

మార్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీర

తో హిమశైల రూపమే నిలబడగా గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గలగల పారే నదులన్నీ

0: మార్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా.
1: తీయనైన దేశభక్తి పాట మా అందరికీ వినిపించినందుకు ధన్యవాదాలు. ఇంతవరకు చిన్నారి లోకం కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మడికొండ బాలురు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మడికొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
3: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ

0: రవిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగపూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే రెండు నగరాల మధ్య 3.5 గంటల సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలిపారు. వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐగాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్పై పరీక్షా కర్మయోగి పరీక్షా అధికారుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణ, ఇన్విజిలేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడం, అలాగే ఆఫ్లైన్ పెన్ పేపర్ ఆధారిత పరీక్షలను సజావుగా, సురక్షితంగా, ప్రామాణిక పద్ధతిలో నిర్వహించేలా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా ట్రిబ్యునల్కు మరో 7 గడువునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రిబ్యునల్ గడువు 31 ముగియనుండటంతో 1 నుంచి 2027 జూలై వరకు పొడిగించారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈరోజు మొదటి పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. మరి ఈ పాట కోసం వాట్సాప్ చేస్తున్నారు ఎల్లగందుల రమేష్, వకళదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, అలకాపురి కొత్తపేట నుంచి కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమలాయేషణ కోరుతున్నారు. కల్పన నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, షేత్ ఖలీల్, ముబీన్ భాయ్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ చౌటుపల్లి నుంచి హేమలత విశ్వనాథ్ కోరుతున్నారు. చోడవరపు నాగేశ్వర రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విశృత మహాద్యుతి, సాయిమన్విత, సంహృత మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. వరంగల్ కాశీబుగ నుంచి దాసరి రామచంద్రన్, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక వీరి కుటుంబ సభ్యులు.

0: Buy original handloom direct from weavers at Chenita Santa, 12th to 14th June. Chauraha Auditorium, SD Road, Secunderabad. Time 11 a.m. to 9 p.m. Phone 799-579-2102.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:10. విక్రమార్కుడు సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు గౌరవ్ అండ్ గౌరవి ఫ్రమ్ నిర్మల్. ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ వైభవి, రాకేష్ కుమార్, మమిత, విశేష్, వైజయంతిమాల, రాహుల్, సర్వేష్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా పిర్జాది కూడా నుంచి శ్రీనివాస్ గారు కూడా మా కోసం ఒక మంచి పాట దాసరి రవి రాయగిరి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం విక్రమార్కుడు సినిమా నుంచి టిప్పు చిత్ర పడిన ఈ పాట

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 10:16. మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత, యాదాద్రి వలిగండు మండలం గొల్లేపల్లి నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణతేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, భవ్యశ్రీ కోరుతున్నారు. ఇంకా మాకోసం సైనికుడు సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు. వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామం నుంచి గంగాధర్, శ్రీలక్ష్మి, శ్రీకర్, శ్రీశాంత్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, నిజామాబాద్, జానకంపేట నుంచి కోరుతున్నారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
2: ఆకాశవాణి సమయం 10:24. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు ఆవునూరు దేవేందర్ విజయలక్ష్మి, సంతోష్ సాయి కిరణ్, నందన్ రమ్య గంభీరావు పేట నుంచి కోరుతున్నారు.

పేట్ నుంచి నరేష్ రోజా, శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ, ఉప్పల్ నుంచి శివపార్వతి మురళీకృష్ణ కోరుతున్నారు. నోముల భాగ్యమ్మ వెంకటేష్, పాసిగుట్ట సికింద్రాబాద్ నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. వీరందరి కోసం గోదావరి సినిమా నుంచి ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సింహ సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్, శ్రీలత, శ్రీలేఖ కోరుతున్నారు. ఇంకా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి కోరుతున్నారు. రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరి కోసం సింహ సినిమా నుంచి ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హ్యాపీ డే సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నారాయణగిరి ప్రకాష్ గారు వరంగల్ నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

マヌジェネレンジェネ。ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:42. ఇక కనిగారి సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. షేక్ అబ్దుల్ అలీ, నిఖాన్, నిఖార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం వీరి కుటుంబ సభ్యులు. వరంగల్ కాశీబక్ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీరందరి కోసం మర్యాదరామన్న సినిమా నుంచి ఈ పాట.

దశావతారం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట కోసం మెసేజ్ చేశారు. చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు వాణి రవి నవీన రాధిక త్రిలోక్ వీరి కుటుంబ సభ్యులు ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ ఉమ్మడి నుంచి దివాకర్ విమలాయష్ణ కోరుతున్నారు. మగధీర సినిమా నుంచి ఎంఎం కీరవాణి బృందం పాడిన పాట విందాం. మరి ఈ పాట కోసం మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫులాంగ్ నిజామాబాద్ నుంచి మహమ్మద్ వహీద్ రుమాని వీరి మిత్రులు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఈరోజు చాలామంది మెసేజ్లు చేశారు, మరి వారందరి కోసం కూడా ఈ పాట. నాకిటిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కోరారు. మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కంద గౌడ్, నిషిత, సాయి కిరణ్ గౌడ్ వీరందరి కోసం ఈ పాట.

ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. మీ స్కూల్ ప్రచారంలో భాగంగా

మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మ్యూజియం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ సాయంత్రం ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 2025-26 సంవత్సరంలో పాస్పోర్టు దరఖాస్తుల పరిశీలన, పోలీస్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్లో వర్షాలకు ముంపు, చెట్లు కూలినా కొమ్మలు విరిగినా ప్రాంతాలకు సకాలంలో చేరేలా హైడ్రా బైక్ టీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 27 బైక్ టీంలను నియమించింది. చంద్రునిపై ఉండే గడ్డకట్టే చలి నుండి లునార్ ల్యాండర్ను రక్షించగలిగే అధునాతన కృత్రిమ తాపన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అణుశక్తి విభాగంతో కలిసి పనిచేస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. భవిష్యత్ మిషన్లలో సుదీర్ఘకాల చంద్ర అన్వేషణకు ఇది సహాయపడుతుందని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా నిరోధించేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయకూడదని తన మంత్రివర్గం నిర్ణయించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు. అసాధారణ సందర్భాల్లో ఆధార్ కార్డును జారీ చేయాల్సి వస్తే ఆ దరఖాస్తుదారు కార్డు పొందడానికి అర్హుడా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ లబ్ధిదారుల పేరిట నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు సుమారు 21 లక్షల రూపాయల మేర నష్టం చేసిన 6 సభ్యుల ముఠాను హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11:04:30.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రెట్రో, నాస్టాల్జియా, ఎమోషనల్ ఆర్ రిలాక్సింగ్, పేరేదైనా కానీ సండే వచ్చిందంటే మన సంబరం అంబరాన్ని అంటాల్సిందే. ఎందుకంటారా, మనం గడిపిన మధుర క్షణాలెన్నో, వాటికి తగ్గట్టుగా ఉండే మధుర గీతాలు ఇంకెన్నెన్నో. కేవలం ఆ మధుర గీతాలు మాత్రమే వినే సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయికి స్వాగతం. మరి లేట్ చేయకుండా మన జీవితంలో ఏదైనా ముందడుగు వేయాలి అంటూ ఉంటారు పెద్దలు. మరి అందుకే ముందడుగు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ కొన్నిసార్లు ఆలస్యం అస్సలు అవ్వదు. అందుకే ఇంత ఇంట్రో ఎందుకు ఇస్తున్నానంటే, ముందడుగు సినిమా నుండి 1983లో రిలీజ్ అయిన ముందడుగు సినిమా నుండి నాకు ఒక శ్రీమతి అనే ఈ పాటని మన గుర్తుకొస్తున్నాయిలో విందాం. ఇంకా మరిన్ని పాటలు కూడా వింటాం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. లైఫ్ చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది కదా, మెట్రో ట్రైన్స్, స్మార్ట్ ఫోన్స్, ఇన్స్టా రీల్స్ అంతా ఒక పరుగు పందెం. కానీ ఈ ఒక్క గంట సేపు ఆ పరుగు పందాన్ని ఆపేద్దామా? మన గుండెల్లో దాచుకున్న పాత జ్ఞాపకాల్లోకి వెళ్దాం. క్యాసెట్లు, వాక్మెన్లు వాడిన ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్దాం. పదండి,

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంక ఇలాంటి పాటలు గుర్తుకొస్తున్నాయిలో చాలానే ఉన్నాయి, తప్పకుండా విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్ స్టూడియో క్లాక్ లో. సమయం 11:17:25. ట్రెండ్ సెట్టర్ మణిరత్నం, మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా కాంబినేషన్లో నాగార్జున నటించిన గీతాంజలి సినిమా నుండి జల్లంత కవ్వంత కావాలిలే అనే పాటని మీ కాలేజ్ రోజుల నాటి ప్రేమ తాలూకా గుర్తులు జ్ఞాపకాలు గుర్తు చేయట్లేదా? నిజమా కాదా? అయితే ఈ పాట వినాల్సిందే.

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాము, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: స్టూడియో క్లాక్ లో 11:23:06 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. ఆ రోజుల్లో వాట్సాప్ లేవు, చాటింగ్ లేవు. ప్రేమను వ్యక్తపరచాలంటే ఒక అందమైన గ్రీటింగ్ కార్డు లేకపోతే డైరీ వెనుక పేజీలో రాసుకున్న కవితలే మార్గం. ఆ ఉత్తరాలు వెనుకున్న అమాయకత్వం, ఆ స్వచ్ఛమైన ప్రేమ ఈ తరం పిల్లలకి దొరకని ఒక అదృష్టమని చెప్పొచ్చు. మరి అలాంటి ఒక ప్రేమగీతం, ఒక మంచి పాట విందాం. సాగర సంగమం చిత్రం నుండి ఎస్పి బాలు, శైలజ పాడిన ఈ మధురమైన పాఠం మన కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వే వేలా గో పెంబల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
1: మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నలు దోచాడే.

సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం, గుర్తుకొస్తున్నాయిలు. మరి తర్వాత 1987లో రిలీజ్ అయిన రాక్షసుడు చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు అంటూ ఎస్పి బాలు జానకి పాడిన ఈ పాటని వేటూరి రాశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజిషన్లో వచ్చిన ఇంకొక అద్భుతం అంటూ చెప్పొచ్చు. తప్పకుండా వినాల్సిందే కదా, వినేద్దాం. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం, గుర్తుకొస్తున్నాయిలో. మరి తర్వాత 1987లో రిలీజ్ అయిన రాక్షసుడు చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు అంటూ ఎస్పి బాలు జానకి పాడిన ఈ పాటని వేటూరి రాశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజిషన్లో వచ్చిన ఇంకొక అద్భుతం అంటూ చెప్పొచ్చు. తప్పకుండా వినాల్సిందే కదా, వినేద్దాం. స్టేడియం

వృత్తిపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

స్టూడియో క్లాక్ లో 11:34:18 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. కొన్ని పాటలు వింటుంటే ఆనాటి రోజుల్లో చేసిన సైకిల్ ప్రయాణాలు, ఆ కాలేజీ రోజులు, చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఇంకెన్నెన్నో. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ మధుర జ్ఞాపకాలన్నీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మెమొరీ అని? అందుకే గడిచిన క్షణాలే మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయంటారు, కాదంటారా?

జూన్ వచ్చిందంటే స్కూల్ స్టార్ట్ అవుతాయని మన విషయం తెలుసు. వాటితో పాటు వర్షాలు కూడా. కవిత్వాలు రాసేవాళ్ళకి ప్రతీది ఒక ముఖ్యమైన అంశం కదా. శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అనేది మీరు వినే ఉంటారు. ప్రేమను రొమాన్స్ని వ్యక్తపరచడానికి వర్షం ఒక మంచి టాపిక్. వర్షం పడుతుంటే అలా కిటికీ దగ్గర కూర్చుని రేడియో వింటూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడేమో మొబైల్ చూస్తూ కూర్చుంటున్నారు, కానీ అప్పటి ఫీల్ వేరు, ఇప్పటి ఫీల్ వేరు, అది అర్థం కాదు కూడా.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలిమ

0: మాయలోడి సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. ఇలాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
0: స్టూడియో క్లాక్ లో టైం 11:45:33 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. అయితే ఇంకా తర్వాతి పాట ఏంటంటే 1990స్లో రిలీజ్ అయిన రాజా విక్రమార్క సినిమా నుండి బళా చాంగ్ బళా అనే ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కోరస్ పాడారు. వేటూరి గారి రచనలో, రాజ్ కోటి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట తప్పకుండా వినేద్దాం, వినాల్సిందే.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: అలా అలా 1990స్లో ఒక సరికొత్త జోష్ తీసుకొచ్చిన డ్యూ రాజ్ అండ్ కోటి. మరి వాళ్ల మ్యూజిక్ వస్తుందంటే చాలు, థియేటర్స్లో చప్పట్లు, ఈలలు, గోలలు చేయాల్సిందే. మరి మనం కూడా చేసేద్దాం అవన్నీ ఇప్పుడు. అంటే అందరం కలిసి ఒకే దగ్గర చేయలేమనుకోండి. బంగారు బుల్లోడు సినిమా నుండి గుడివాడ గుమ్మరం అంటూ వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్ స్టేడియం.

చూసారా రాజ్ కోటి గారి కంపోజిషన్ ఎంత అద్భుతంగా ఉందో. మాటలతోనే కాదు మధురమైన పాటలతో కూడా మన జ్ఞాపకాలని నెమరీసుకోవచ్చు అంట, కాదంటారా? మరి ఈ సండే స్పెషల్ గుర్తుకొస్తున్నాయి, మీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారని ఆశిస్తూ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు, మరి కాసేపట్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 12:05:50.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి ఇవాళ్టి చైతన్య స్ఫూర్తిలో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఆయన ఎవరు? ఆయన సక్సెస్ ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటి? ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఆయన సాధించిన విజయాలేంటి? ఇవన్నీ తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: ఇక విషయానికి వస్తే, ప్రపంచ ఐటీ రంగంలో ఒకప్పుడు ఎదురులేని శక్తిగా నిలిచింది మైక్రోసాఫ్ట్. ఆ శరవేగంలో ఒక చిన్న తడబాటు, దాంతో ఆర్థిక మూలాల్లో చిన్న కలవరమైతే గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు మైక్రోసాఫ్ట్ని దాటుకొని దూసుకుపోయాయి. అదే సమయానికి శాంసంగ్ సంస్థ తన బలాన్ని పుంజుకుంది. సరిగ్గా ఆ సంక్లిష్ట ఘడియల్లోనే ఆయన మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేపట్టారన్నమాట. ఆరేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కంపెనీ భవిష్యత్తుని తీర్చిదిద్ది విజయ పతాకాన్ని ఎగురవేశారు. సమాచార సాంకేతిక విప్లవంలో మైక్రోసాఫ్ట్కి పూర్వ వైభవాన్ని సాధించి పెట్టాడు. ఆ సంస్థ అధినేత బిల్గేట్స్కి కూడా నమ్మకానికి నిలువెత్తు రూపమయ్యారు. మరి ఆయనే టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల, ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. సత్య నాదేళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 19th August 1967 సత్యనారాయణ నాదేళ్ల హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి బక్కపురమ్మ నాదేళ్ల యుగేందర్ ఐఏఎస్ అధికారి. చిన్నప్పటి నుండే సత్యనారాయణ నాదేళ్లకి కొత్త విషయాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండేదంట. ఆ ఇంట్రెస్ట్ని పేరెంట్స్ ఎంతగానో ఎంకరేజ్ చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సత్యనాదేళ్ల స్కూలింగ్ కంప్లీట్ చేశారు. ఆ తరువాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సత్యనాదేళ్ల తరువాత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో సత్యనాదేళ్ల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సత్యనాదేళ్ల అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్లో పాటు చికాగో యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. ఓవైపు సత్యనాదేళ్ల ఉన్నత విద్యను పూర్తి చేస్తుండగానే మరోవైపు విప్లవాత్మకమైన మార్పులు కూడా సంభవిస్తున్నాయి. అంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైంది కూడా అప్పుడే, ఇంకా ప్రపంచ ఇంటర్నెట్ యుగం వైపు కూడా అడుగుపెట్టింది. అంటే ప్రపంచ దేశాల నడుమ దూరాలు తగ్గాయి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం ఒక గ్రామంలా మారుతోంది అదే టైంలో. ఆ సమయంలోనే అనేక మంది యువత విదేశాలకు వెళ్ళడం మొదలైంది కూడా అప్పుడే. మరి సత్యనాదేళ్ల గారి గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఈ సూపర్ హిట్ సాంగ్ విందాం, స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజల

0: అంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్దన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్దన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: So the visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people to people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది.

ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:44.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

స్టూడియో క్లాక్లో 12:42:10 అవుతుంది. చైతన్య స్ఫూర్తిలో మనం సత్యనాదేళ్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే అలా సత్యనాదేళ్లతో పాటు ఎంతోమంది యువత తమ మేధస్సుతో ఆయా అంటే దేశాల అభివృద్ధికి తోడ్పడుతూ, అలాగే మన సొంత దేశ అభివృద్ధికి కూడా వాళ్ళ వంతు సహాయాన్ని ఇచ్చే టైంలో అలా అనేక మంది యూత్ వారితో పాటు సత్యనాదేళ్ల కూడా అమెరికాకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే సన్ మైక్రోసిస్టమ్ సంస్థతో టెక్నికల్ టీంలో మెంబర్గా జాయిన్ అయ్యారు సత్యనాదేళ్ల. అప్పుడే బిల్ గేట్స్ తన మైక్రోసాఫ్ట్లో ఇండియన్స్ని తీసుకుంటున్న టైం అన్నమాట. అప్పుడే అదే టైంలో అంటే 1992లో సత్యనాదేళ్లకి మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూనే ఎంబీఏ కంప్లీట్ చేశారు సత్యనాదేళ్ల. మరి ఆ తర్వాత మైక్రోసాఫ్ట్లో 1992లో జాయిన్ అయిన సత్యనాదేళ్ల అంచెలంచెలుగా ఎలా ఎదిగారో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత.

0: say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
1: కేవలం ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాని సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవారంట. అంటే పలు విభాగాల్లో విభిన్నమైన హోదాల్లో బాధ్యతని నిర్వహించేవాళ్ళు, ఇంకా అలా మైక్రోసాఫ్ట్స్కి సంబంధించిన అన్ని రంగాల్లో విశేష అనుభవం గురించి రీసెర్చ్ చేసే సమయంలో ఆయన కొన్నిసార్లు ల్యాబ్లోనే రాత్రింబవళ్ళు ఉండిపోయేవారంట. మరిలా పనినే ప్రపంచంగా భావించేవారు సత్యనాదెళ్ల.

12:53 and 15 seconds అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు, విత్ మీ ఆర్జే రంజిత్. అయితే సత్యనాథెళ్ల పట్టుదల, దీక్ష, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, విజయం సాధించాలన్న ఆరాటం అతడిని ఇతరులకి భిన్నంగా నిలిపింది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోకపోతే ఆయనకు అస్సలు తోచదంట. ఇదే విషయం బిల్గేట్స్ దృష్టిని మొదటి నుంచి ఆకర్షించేది. అదే స్టీవ్ బాల్మర్ తర్వాత, అంటే ఆయన రిటైర్మెంట్ తర్వాత, సత్యనాథెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపిక చేయగలిగేలా చేశాయి. బిల్గేట్స్ స్టీవ్ బాల్మర్ తర్వాత థర్డ్ సీఈఓగా తనకు అవకాశం దొరకడం గొప్ప గౌరవంగా చెప్తారు సత్యనాథెళ్ల.

పరుగు సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి ఇప్పుడు చైతన్య స్ఫూర్తిలో సత్యనాథేళ్ల గురించి మరింత తెలుసుకుందాం. నిజానికి సత్యనాథేళ్ల సీఈఓగా ఛార్జ్ తీసుకునే టైంకి మైక్రోసాఫ్ట్ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ రంగంలో మిగతా సంస్థలు ఎక్కడ దాటి ముందుకి వెళ్ళిపోయాయి. దాంతో అప్పటి వరకు సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయిన మైక్రోసాఫ్ట్ హార్డ్వేర్ అండ్ ఇంటర్నెట్ రిలేటెడ్ సర్వీస్ వైపు

వాళ్ళ దృష్టిని సాధించేలా చేశాడు నాదెళ్ల. అలా కంపెనీ అభివృద్ధిలో తనదైన ముద్రని చాటుకున్నారు. విండోస్లో పునరుద్ధరణలో భాగంగా యూజర్ ఇంటర్ఫేస్ని కూడా ఆయన ఎన్హాన్స్ చేశారు. ఇంకా అలా మైక్రోసాఫ్ట్ సీఈఓగా 6 ఏళ్ల పాటు పోటీ పడి కంపెనీ వృద్ధిని అమాంతం 84%కి పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అహర్నిశలు శ్రమించి ఆయన అందించిన సేవలే అవన్నీ.

సత్య నాదెళ్ల ఉద్యోగ పదవి బాధ్యతలు నిర్వహించడంలో ఎంత క్రమశిక్షణ చూపిస్తారో నిజ జీవితంలోనూ ఆయన అంతే క్రమశిక్షణను పాటిస్తారు. సత్య నాదెళ్లకి సంగీతం అన్నా కవిత్వం అన్నా చాలా ఇష్టం. క్రికెట్ అంటే కూడా విపరీతమైన ఇంట్రెస్ట్. ఆయన నిరంతరం నిర్ణయాత్మకంగా శక్తివంతమైన ఆలోచనల్ని అమలుపరిచి సరైన దిశలో కంపెనీని మరింత ఉన్నత శిఖరాల మీద చేర్చుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావాలలో విజయ శిఖరాన్ని అధిరోహించిన సత్యనాదెళ్ల ఎందరికో చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట బీజేపీ అధ్యకులైన రామచంద్రరావు, రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే రాజకీయ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల్లో సింగరేణికి సంబంధించి కారుణ్య నియామకాల నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్తో కలిసి హాజరైన పట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థను కాపాడుకుందామని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదామని అన్నారు.
2: సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదులపై నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని, తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలనీ నిత్యం ఈ సింగరేణి కాపాడుకునే కార్యక్రమంలో అడుగు అడుగు కలుపుతూ మనం ముందుకు పోదాం.
1: వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్ని రీజన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలాగా రవాణా సౌకర్యాలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం సాయంత్రం వేళలో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 2.5 గంటల సమయంలో కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంబాడు ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. నారాయణపేట జిల్లా సింగారం వద్ద నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి కార్యాలయ నిర్మాణం పనులు చూడడానికి రావడం జరిగింది. 15 ఆగస్టు రోజు నుంచి ఇక్కడ నుంచి కార్యక్రమం

0: కార్యక్రమాలు కార్యకలాపాలు జరగాలనే ఒక కాన్సెప్ట్ తో త్వరితగతిన పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ని మిగతా డిపార్ట్మెంట్ లను పిలిపించడం జరిగింది. 100కి 100% ముఖ్యమంత్రి గారిని పిలిచి ప్రయత్నం చేస్తాం. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం ఉంటుందని అనుకుంటా ఉన్నాం.
1: తెలంగాణ పర్యాటక రంగం గడిచిన 2.5 నెలల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పర్యాటక మంత్రి చూపల్లి కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ దేశంలో కీలక పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతోందని, ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన పర్యాటక ప్రగతిని ప్రకటనలో వివరిస్తూ మంత్రి చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది చూపించాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మానాలన్నారు. 148 అడుగుల వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించే అవకాశం ఉందని, ప్రస్తుత అవసరాలకు అది సరిపోతుందని అన్నారు.
2: తుమ్మిడిహట్టి ఎత్తు విషయంలో కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని బంధనం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. 148 మీటర్ల ఎత్తుకు ఇది వరకే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది.

0: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మానాలన్నారు. 148 అడుగుల వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించే అవకాశం ఉందని, ప్రస్తుత అవసరాలకు అది సరిపోతుందని అన్నారు.
1: చూడేటి ఎత్తు విషయంలో కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని బంధనం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. 148 మీటర్ల ఎత్తుకు ఇది వరకే మా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. 148 మీటర్ల ఎత్తుతో మనం ఇట కట్టుకుంటే దాదాపు 50 టీఎంసీలు ఎల్లపల్లి వరకు మనం గ్రావిటీ ద్వారా తరలించుకోవచ్చు.
0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం సూచించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి ఋతుపవనాలు శనివారం భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా, షోలాపూర్, కళింగపట్నం, పారాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వమే పాదశ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
2: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూడబడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మొదటి ఆశలో మనం సక్సెస్ఫుల్ పరిపాలన అందించి ప్రజా విశ్వాసం పొంది ఈ 2.5 సంవత్సరాలు ఏ ఎన్నిక వచ్చినా ప్రతిపక్ష పార్టీ అయిన బారాస పాదాపలకు ప్రజల ఆమోదం పొందినం, ప్రజల విశ్వాసం పొందినం.
0: వర్షాకాల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి పంటలు సాగు చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ఆకాశవాణితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ,
3: వాతావరణ సూచనల ప్రకారం ఎల్ నినో కండిషన్స్ అన్నది ఈ వానాకాలంలో ప్రబలంగా ఉండడానికి అవకాశం ఉందని సూచనలు రావడం జరిగింది. అయితే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు, నదులు, కాలవల్లో, బోర్వెల్లలో కూడా వాటర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది.
0: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యత, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రెడ్క్రాస్ బాధ్యులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ విద్యా వ్యవస్థలోని అవకతవకలు, వరుస పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. ఈ నెల 20వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామాలయంలో ఈవేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం తరలివచ్చారు. ఉచిత ప్రవేశ దర్శనం కోసం దాదాపు 3 గంటల పాటు నిరీక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామాలయంలో నిన్న రాత్రి మహాలింగార్చనను ఆలయ వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని 365 చిన్న ప్రమిదలను తయారు చేసి జ్యోతులను వెలిగించి ఏకాంతంగా ప్రత్యేక పూజలు చేశారు. కొమరంభీమ ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలంలో గిరిజనులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 87 సోలార్ లైట్లు అందజేశారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో మిగిలిన సీట్ల కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జనగామ జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి విక్రమ్ తెలియజేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్&బి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహాయించి సెలవు రోజుల్లో కూడా అధికారులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేడర్ సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 4 కేటగిరీల్లో 12,380 పోస్టులుండగా వాటిని 12,760కి పెంచారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ

పెద్ద స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడెంట్ క్లాక్లో సమయం 1:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సరదా సరదాగా సాగుతున్న సండే ట్రాన్స్మిషన్లో మన లిజినర్స్తో ఇంకొంచెం కనెక్ట్ అవ్వడానికి షో టైం మంచి ఎంటర్టైన్మెంట్, కాదు కాదు కాదు ఇన్ఫోటైన్మెంట్ షో. సో లేట్ చేయకుండా షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందామా? సో నేను ఇలా వచ్చానో లేదో హాయ్ వెల్కమ్ టు షో టైం అంటూ మన శ్రోతలు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు కదా. రైట్, మరి జూన్ 14 అంటే ఇవాళ వరల్డ్ బ్లడ్ డొనార్ డే, ప్రపంచ రక్తదాత దినోత్సవం అన్నమాట. మరి ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ గుర్తింపుగా ఈ వరల్డ్ బ్లడ్ డొనార్ డే జరుపుకుంటున్నాం. మరి ఈ చిన్న ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే ఇంతకీ ప్రశ్న అడగలేదు రంజిత్ అంటారా? అయితే ఆ సైంటిస్ట్ గుర్తింపుగా జరుపుకుంటున్నాం అన్నా కదా, మరి ఆ సైంటిస్ట్ పేరేంటి? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ ఊరు పేరు టైప్ చేసి ఆ ఆన్సర్ని టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. మరొకసారి ప్రశ్న, జూన్ 14 అంటే ఇవాళ వరల్డ్ బ్లడ్ డొనార్ డే జరుపుకుంటూ ఉంటాం, అయితే ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ గుర్తింపుగా ఈ డేని జరుపుకుంటున్నాం, మరి ఆ సైంటిస్ట్ పేరేంటి? సో ఆన్సర్ త్వరగా పంపించేయండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది భారతీయుడు సినిమా నుండి, మాయా మచ్చింద్ర అంటూ సూపర్గా ఉంటుంది ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

సూపర్ హిట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ భారతీయుడు విన్న తర్వాత మనకి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేస్తుంటే కరెక్ట్ ఆన్సర్స్ అండ్ కొన్ని కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. బట్ నో ప్రాబ్లం, మీరు ఇప్పటికీ కరెక్ట్ ఆన్సర్ పంపించాలనుకుంటే ప్రశ్న ఏంటంటే, జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనార్ డే జరుపుకుంటున్నాం, ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ గుర్తింపుగా, మరి ఇంతకీ ఆ సైంటిస్ట్ పేరేంటి? ఆయన పేరు కనుక మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ని టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదిగోండి, ఈ పాట తర్వాత నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను ఆన్సర్తో పాటు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు కూడా. స్టేడియం

ఒక జబర్దస్త్ సాంగ్ విన్నాం కదా, సూపర్ హిట్ నెంబర్. మరి తర్వాత ఇంకొక సాంగ్ కూడా రెడీగా ఉంది, అదేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం అడిగిన ప్రశ్నకి, క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చాయి. సో ప్రశ్న ఏంటంటే, జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనార్ డే జరుపుకుంటాం, ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని కనిపెట్టిన ఆ సైంటిస్ట్ నేమ్ ఏంటి అని అంటే,

కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమరాజు శ్రీకాంత్ న్యూ బోయిన్పల్లి నుంచి, ద్రోణరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుంచి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి, ఇంకా ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రేణుకా గోపరాజ్ కడప నుండి, లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, ఇంకా చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జగిత్యాల జిల్లా మేడంపల్లి నుండి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణ నర్సంపేట్, వెంకటేష్ హేమలత నార్కట్పల్లి మండల్ నిమ్మాని గ్రామం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అవీష్ విధుబాబు, ఇంకా భీమ్గల్ నుంచి నిజామాబాద్ నుండి ఇక్కడ సత్యగంగు రోహిత్ రవి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇదే ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్రీదేవి కేపీహెచ్బి నుంచి, రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి నిర్మల బొనగాని కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కర్ల్ ల్యాండ్ స్టెయినర్. సో ఈ శాస్త్రవేత్త జయంతి సందర్భంగా వరల్డ్ బ్లడ్ డోనార్ డేని జూన్14న జరుపుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజు జూన్14 అంటే ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనార్ డే. సో అంటే మనకి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల మనం ఒక్కసారి రక్తదానం చేస్తే ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకే వీలున్నప్పుడు రక్తదానం చేస్తే అది మన ఆరోగ్యానికి అలాగే ఇంకా వేరే వాళ్ళ జీవితాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది వరల్డ్ బ్లడ్ డోనార్ డే రోజునే కాకుండా ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు మనకి వీలైనప్పుడు బ్లడ్ని డొనేట్ చేస్తే వేరే వాళ్ళ జీవితాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాం అనమాట. మరి ఇంకొక ప్రశ్న కూడా రెడీగా ఉంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ సమాధానం మీ పేరు ఊరు టైప్ చేసి 04023240852 నెంబర్కి పంపించండి. మరి ఇంతకు ప్రశ్న ఏంటంటే ఈ జూన్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ ప్రధాన అంశం ఆర్ థీమ్ ఏంటి? ఆన్సర్ తెలిస్తే మన వాట్సాప్ నెంబర్ 04023240852 నెంబర్కి పంపించండి. ఇప్పుడైతే రిక్షా వాడు సినిమా నుండి బాబా సేగల్ అండ్ సుజాత పాడిన సూపర్ హిట్ ఎనర్జిక్ ట్రాక్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్.

స్టూడియో క్లాక్ లో 1:43:09 అవుతుంది. సూపర్ హిట్ నెంబర్ విన్నారు కదా రిక్షావోడు సినిమా నుండి. మరి మనం అడిగిన షో టైంలో క్వశ్చన్ ఏంటంటే, ఈ జూన్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ ప్రధాన అంశం థీమ్ ఏంటి అని. సో మరి కొన్ని ఆన్సర్స్ అయితే వస్తున్నాయి కరెక్ట్గా అటు ఇటుగా. మరి ఒకవేళ కనుక మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి మీ ఊరు పేరు టైప్ చేసి 0402324-0852 నెంబర్కి పంపించండి. ఈలోగా మీరు ఇంకా పంపించాలనుకునే గ్యాప్లో ఒక సాంగ్ విందాం. ఆ సాంగ్ విన్నాక మీ ఆన్సర్ని అలాగే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ నేమ్స్ని నేను రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

Krishna, Krishna, hey Krishna, Krishna, Krishna, Krishna, hey.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వండర్ఫుల్ సినిమా పాట తర్వాత షో టైంలో 1:40, 1:49 అండ్ 39 seconds అవుతుంది స్టూడియో క్లాక్లో టైం. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ జూన్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ ప్రధాన అంశం ఆర్ థీమ్ ఏంటి అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించిన లిజినెస్ నేమ్స్ చదివిన తర్వాత నేను కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని

అలాగే వీరితో పాటు ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కొంచెం కొంచెం కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొందరు కరెక్ట్ అంటే ఫుల్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు పెడన, ఇంకా ఇదే ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మని గుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్లు పంపించిన వాళ్ళ పేర్లు చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరితో పాటు గజ్వేల్ నుండి చీర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వికసిత్ భారత్ కోసం సమగ్ర మానవ అభివృద్ధి 2047 సమ్మిళిత మానవ అభివృద్ధి అయినా కరెక్టే. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది రెడీగా. సో మరి ఇప్పటివరకు జనరల్ నాలెడ్జ్తో పాటు ఇప్పుడు సినిమా నాలెడ్జ్ అనగానే మన శ్రోతలు రెడీగా ఉంటారు, వాళ్ళు పక్కాగా చెప్తారు నాకు తెలిసి. సో క్వశ్చన్ ఏంటంటే రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ అమ్మాయిని ఇవ్వను అనే ఈ సినిమా, సారీ ఈ డైలాగ్ ఏ సినిమాలోది, అలాగే ఆ డైలాగ్ చెప్పిన వాణిశ్రీ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి ఆ సినిమాలో. సో మరొకసారి క్వశ్చన్, రాష్ట్రాన్నైనా రాసిస్తా కానీ అమ్మాయిని ఇవ్వను అనే ఈ డైలాగ్ ఏ సినిమాలోది. మరి ఈ ఆ సినిమాలో వాణిశ్రీ గారు చెప్పిన ఈ డైలాగ్ ఆ క్యారెక్టర్ పేరేంటి, మీ ఆన్సర్ కనుక తెలిసినట్టయితే మీ ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే సఖీ సినిమా నుండి హరిహరన్ అండ్ క్లింటన్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్ వినేద్దాం లేట్ చేయకుండా. ఆ తర్వాత మన ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాం.

సూపర్ హిట్ నెంబర్ సఖి సినిమా నుండి విన్న తర్వాత మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, రాష్ట్రాన్నైనా రాసిస్తా కానీ అమ్మాయిని ఇవ్వను అన్న ఈ సినిమా, ఈ డైలాగ్ ఏ సినిమాలో అని అడిగాం. అలాగే ఆ డైలాగ్ చెప్పిన వాణిశ్రీ గారి క్యారెక్టర్ పేరేంటి ఆ సినిమాలోని. మరి దీని కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు భాను మియాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా రేణుక గోపరాజు కడప నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, వరలక్ష్మి దమ్మోజ్ కృష్ణమ్మ వెంకటాచారి నల్గొండ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఇదే ఆన్సర్ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి అక్షర కృప, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాస్, ఇంకా రాణి మూర్తి సూరారం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా బాలకృష్ణ నర్సంపేట నుండి, కల్వకుర్తి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ రాంపురం నుంచి కట్ల సంతోష్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్, ఈరోజు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొబ్బిలి రాజా సినిమా, అలాగే రాజేశ్వరీదేవి వాణిశ్రీ గారి క్యారెక్టర్ నేమ్ ఆ సినిమాలో. సో మరి ఈరోజు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇవాల్టి షో టైం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షో టైం. అలాగే పాటలతో పాటు మంచి మంచి ప్రశ్నలు కూడా సమాధానాలు ఇచ్చారు. మరి శక్తిశీలి కార్యక్రమంలో తప్పకుండా కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:40.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ క్లాక్లో సమయం 2:15:40.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം തരതരാല തരകണി ആനന്ദം അലరించే സമ്പൂർണ വിനോദം శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఎందరో మహిళలు ఆర్థిక భారాన్ని కన్నీటి సాగరాన్ని ఎదురిది జీవితంలో విజయవంతమయ్యారు. మహిళలకు తెలిసినంతగా బహుశా మరెవరికి పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది కదా. అలాంటి ఒక స్త్రీమూర్తి జీవిత కథ గురించి ఇవాళ శక్తిశీలిలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

రీసెంట్ గా వచ్చిన పెద్ది సినిమా నుండి ఒక సూపర్ హిట్ అండ్ ఇన్స్పిరేషనల్ సాంగ్ విన్నాం కదా. అయితే శక్తిశీలి తెలుసుకుంటున్నాం. ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకి ఉరిపడేదే, కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోవాలనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. అన్ని ప్రతికూలతలను అధిగమించి అచంచల సంకల్పంతో తన జీవితాన్ని మార్చుకోవడంలో ఆమె పట్టుదల, శ్రమ అసాధారణం. ఇప్పుడు సవితా ప్రధాన్ ఐఏఎస్, కానీ అంతకుముందు జరిగిందేంటో తెలుసుకుందామా?

సూపర్ హిట్ నెంబర్ విన్నాం. సవిత ప్రధాన్ గురించి వాళ్ళ శక్తిశీలిలో తెలుసుకుంటున్నాం కదా. మధ్యప్రదేశ్లోని మండీ గ్రామం సవిత ప్రధాన్ది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ఆ కుటుంబంలో చదువుకోవాలంటే పెద్ద సవాలే. స్కాలర్షిప్ సహాయంతో కష్టపడి 10th క్లాస్ కంప్లీట్ చేశారు. వాళ్ల ఊర్లో 10th చదివిన మొదటి అమ్మాయి కూడా సవిత ప్రధానే. ఆ తర్వాత కాలేజీ చదువు కోసం వాళ్ళ అమ్మగారి సహాయంతో కాలేజీలో చేరింది. డాక్టర్ కావాలన్న ఆశయంతో, సైన్స్ని తీసుకుని ఎన్నో ఆశలతో, కలర్ఫుల్గా ఉంటుందేమో నా జీవితం అని ఊహించుకుంటున్న ఆ సమయంలోనే పెళ్లి చేసేశారు. అంతే, అక్కడే సవిత జీవితం మరో మలుపు తీరింది.

2:30 and 43 seconds అవుతుంది స్టూడియో క్లాక్లో. శక్తిశీలి వింటున్నారు. తనకంటే 11 ఏళ్ల పెద్దవాడితో పెళ్లి చేశారు. పెళ్లి వద్దని వారించిన పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు. అత్తగారింట్లో ఆంక్షలు, అవమానాలు, పరిస్థితి దారుణంగా ఉండేది. సమయానికి తిండి పెట్టేవారు కాదు కూడా. దాంతో ఆకలికి తట్టుకోలేక 4 రొట్టెల్ని బాత్రూంలోకెళ్ళి దాచుకుని మరీ రహస్యంగా తినేంత దారుణం మరొకటి ఉండదు. ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ అత్తింటి అరాచకాలు మాత్రం ఏమాత్రం ఆగలేదు. ఇవన్నీ మౌనంగా భరిస్తున్నా చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.

శక్తిశీలి కార్యక్రమంలో సవిత ప్రధాన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అలా కష్టాలతో విసిగిపోయి ఉరి వేసుకోవడానికి చీర ఫ్యాన్కి వేసి అలా కిటికీ వైపు చూస్తుండగా అందులో నుండి అత్తగారు చూస్తున్నారే తప్ప కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదంట. ఇలాంటి వాళ్ల కోసమా నేను చావాలనుకుంది? అయినా నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ల కోసమైనా నేను బ్రతకాలి అని ఆ క్షణం ఆత్మహత్య నిర్ణయం విరమించుకుని ఇక కెరీర్ మీద దృష్టిని మళ్లించారు సవితా ప్రధాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్?

0: ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటల 41 నిమిషాల 40 సెకండ్లు అవుతుంది. శక్తిశీలి వింటున్నారు సవితా ప్రధాన్ ఐఏఎస్ గారి గురించి. అలా ఆత్మహత్య నిర్ణయం విరమించుకున్న తర్వాత కెరీర్ మీద ఫోకస్ని మళ్లించారు సవితా ప్రధాన్. 2000 రూపాయలతో ఇంట్లో నుండి బయటకు వచ్చి దొరికిన పని అల్లా చేస్తూ బీఏ ఎగ్జామ్స్, ఆ తర్వాత ఎంఏలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి సహాయం కూడా దొరికింది. ఒక పక్క స్టూడెంట్స్కి ట్యూషన్స్, ఇళ్లల్లో వంట పనులు చేయడం, ఇంకా బ్యూటీ పార్లర్లో హెల్పర్గా చేయడం ఇలాంటివన్నీ చేస్తూనే మరోపక్క ఎంతో కష్టమైన జీవితంలో సాధించాలనే తపన. మరి తర్వాత ఏం జరిగింది, ఏం సాధించారు సవిత ప్రధాన్ తెలుసుకుందాం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి కార్యక్రమంలో సవిత ప్రధాన్ ఐఏఎస్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే అలా బీఏ పరీక్షలు రాసేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుని న్యూస్ పేపర్లు అన్నీ తిరిగేస్తుంటే యూపీఎస్సీ నోటిఫికేషన్ గురించి తెలిసింది. అయితే మంచి జీతమే ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నారన్నమాట. సో రాత్రింబవళ్ళు కష్టపడి 24 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్ అయ్యారు. అంటే ఇనీషియల్గా చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా కెరియర్ని ప్రారంభించారు. ప్రస్తుతం సింగ్రౌలి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు సవితా ప్రధాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 2:53:15 అవుతుంది స్టూడియో క్లాక్లో. మనం సవిత ప్రధాన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. తనలాగే ఏ అమ్మాయి కూడా కష్టపడకూడదని హిమ్మత్ వాలీ లడ్కియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్లకి తన జీవిత పాఠాల్ని బోధిస్తున్నారు. భర్త నుంచి తెగదెంపులు చేసుకుని తన కష్టాలు కన్నీళ్లకి ఫుల్ స్టాప్ పెట్టేసి జీవితాన్ని రంగులమయం చేసుకున్నారు. పేదరికం, బాల్య వివాహం, గృహహింస, ఈ సమస్యలేవి ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. వీటన్నింటినీ దాటి దృఢ సంకల్పంతో ఆమె సాధించిన ఈ విజయం కష్టాల్లో ఉన్న ఎందరో మహిళలకు ఇన్స్పిరేషన్. అయ్యే సవిత ప్రధాన్ ఇవాల్టి మన శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: நாடகம்.
1: காந்தம், ஏய் காந்தம்.
0: ఉండండి, బంగారం అంటే నిద్రపాటు చేశారు.
1: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
0: ఏంటది?
1: అదేనే బంగారం.
0: అబ్బా, మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?

0: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి. ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
1: అబ్బా, ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి.
0: మరి పిల్లలకి
1: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
0: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
1: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
0: ఏంటంటే మళ్ళీ చెప్పు.
1: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
0: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంక ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోములు ఏమవసరం చెప్పు.
1: ఏంటండి ఏదేదో అంటున్నారు?
0: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏకరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజి మెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
1: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
0: ఏంటే గొనుగుతున్నావు, ఒళ్ళు పగలు పడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
1: అలాగే చేస్తానండి, చేయక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పనే తప్పదు కదా. నేనెట్టా చస్తే మీకే, ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
0: ఏ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
1: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
0: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
1: అవునవును, వామనావతారం విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలు అమ్మమని ఏనాడైనా ఆయనకు చెప్పారా?
0: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
1: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
0: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
1: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
0: అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
1: ఆ సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా.
2: చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు.
3: ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మనం అంత అయిపోయింది కదా.
2: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో.
3: ఎందుకుండాలి? ఎందుకుండాలి? అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
2: అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
3: అదే జరిగిండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
2: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
3: చెయ్యను.
2: ఏ, ఎందుకని?
3: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
2: అదే ఎందుకంటున్నా.
3: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
2: ఎందుకంట?
3: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
2: లేకపోతే
3: చెయ్యను.
2: నీతో చస్తున్నాను కదే. పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
3: అర్థమైంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
2: సర్లే, వెళ్తున్నానులే. నాన్నగారు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా?
4: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
2: ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
4: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
2: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
3: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
2: అబ్బా, పోతారులేవే.
3: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదంటనా? ఇంకా ఏం తినడానికి ఉన్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
2: శాంతం శాంతం, ఉషే ఆగవే శాంతం.
3: ఆగనుగా ఆగను.
2: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
3: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రిదాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
4: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
2: చచ్చింది గొర్రె.
3: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
4: ఏమో, ఎవరు చూశారమ్మా ఆ పైవాడి సెలవైతే?

0: ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే దొరుకుతుందేమో.
1: ఒరే రంగా, తెల్లారిందో లేదో పొద్దున ఏంది జాతర?
2: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది. మీకు
3: లేదులేవే చేసేది కచేరి నాదే ఉందిలే.
1: ఇంకా ఆపుతారా? ఏమిట్రా ఇది?
4: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
1: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తేలారనే లేదు, దానికి ఇంత రాద్ధాంతం చేయడం?
2: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
1: కాకపోతే ఏంటిది?
2: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
1: ఏమిటి నాన్న, ఏమిటి గొడవ?
0: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కి వచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్న ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండిపోతానన్నాను. వాడు వెళ్ళిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
3: ఏమంటావన్నా, కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టినిల్లే
2: కట్టారులే లంకంత పంప,
3: వాళ్ళంతలోనే ఇన్నాళ్ళు ఎలాపోసింది.
2: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
3: ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా కూర్చోలా, అంత పరిగెత్తం అయితే తెల్లారిపోయింది.
2: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
3: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
1: అబ్బబ్బా, ఏమిటి గోళ కాంతం, నువ్వు కాస్త ఆగుతావా?
3: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
2: ఇదిగో అది ఇది అన్నామంటే మూతి పళ్ళు రాల కొడతాను.
4: అబ్బా నువ్వు ఉండవే.
2: నన్ను వదలండి, వదే అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
4: నోరు ముయ్యవే గయ్యాలి గంప.
2: ఆహా, అయితే మరి అది పిశాచమా?
3: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
2: ఏంటే నువ్వు వాయించేది?
1: కాంతం నువ్వు నోరు మొయ్.
4: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దామరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
1: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
4: మరి గోళ భరించడం ఎట్లా?
1: ఒరే రంగా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
3: అవసరం లేదు.
1: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
3: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
1: మరి ఎక్కడికి పోతాడు?
3: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
1: అదేంటి అలాగంటావు?
3: అది అంతేనండి, ఇక నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
1: అదెట్లా కుదురుతుంది?
3: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
1: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
2: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
4: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
1: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
3: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల ఎక్కన చూసుకుందాం.
1: వసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి.
4: అలాగే అన్నయ్య, రావే శాంతం.
1: కాంతం నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న ఇంట్లోకి రండి.
0: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
1: సరే తొందరగా రండి.
0: చూశావా, నీ కొడుకులు వాళ్లకు వచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడు వచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతికి ఊగిస్తున్నాను. నిర్మల నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండను. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఏమిట్రా ఇలా వచ్చావు?
1: నీకోసమేరా.
0: ఎందుకురా?
1: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసం రా.
0: ఏం మాట్లాడతానురా? జీవితపు మలిసందెలో కడుగుపెట్టిన వాళ్ళం.
1: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
0: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
1: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడు కదా.
0: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికి వచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కు వస్తూ ఉంటాను.
1: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చారు.
0: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
1: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకప్ చేద్దామని.
0: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
1: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
0: అంతగాక ఇంకేముందిరా.
1: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, అసలేం జరిగిందో చెప్పు.
0: ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్ళు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
1: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మలా పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాణ్ణి నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందిరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలల కొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
0: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
1: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ల నడుములు వంగిపోవడానికి?
0: అదొక్కటే తక్కువరా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువైపోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
1: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
0: చెప్పాను కదరా, బయటికి చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా?
1: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
0: ఇద్దరు ఇద్దరే, ఒకరికొకరు తీసిపోని ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరు అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
1: వాళ్ళసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నింత బాధ పెడతారా నీ కోడళ్ళు?
0: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
1: బాధపడకరా జగన్నాథం.
0: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
1: కానీ వాళ్ళను పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులురా వాళ్ళు, కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటారు నిన్ను చూసుకోవడానికి?
0: బయటికెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
1: అలాగా?
0: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
1: అందుకని ఆ ఇరుక్కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
0: గాడిదలు కాస్తున్నారా, పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
1: అలాగంటావా?
0: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
1: అదేమన్నా నీ కొడుకులు సంపాదించినవా?
0: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళా? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి.
1: కాలమహివరా, కాలమైతే మారుతుంది గాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
0: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా, మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
1: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి.
0: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
1: మంచి పనులు చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడురా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేతనా నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
0: నాకు ఆ నమ్మకం లేదురా.
1: కాస్త ఓపిక పట్టి చూడరా.

0: ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
1: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
0: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా, వెళ్ళు. సరే పొద్దుపోయింది, మరి నీ వస్తారా?
1: అలాగే రా ప్రకాశం.
0: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నం. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా? అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
0: ఏదో అట్టట్టుండాలమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
0: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
0: అట్లా? మరి మీ నాన్న కనిపించలేదురా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండకేడబోతాడు, మాకు తప్పుతుందా వండి మేపడానికి?
0: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
3: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులకు అక్కడికొస్తాయి కదా.

0: బాగున్నారా?
1: ఏదో అట్టట్టుండాలి అమ్మా. ఎరా రాజా,
2: మామయ్య
1: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
1: అట్లా మరి మీ నాన్న కనిపించడేందిరా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
0: ఉండకేడపోతాడు, మాకు తప్పుతుందా వండి మేపడానికి?
1: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
0: చూస్తాం బాబాయ్, చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులకు అక్కరికొస్తాయి కదా.
1: అందుకే కదమ్మా నేను వచ్చింది.
0: ఏంటి బాబాయ్, ఏమంటున్నారు?
1: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడ ఉన్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులో అమ్మేసుకుంటే మంచి రేటు పలుకుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చానమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
1: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
0: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. అయినా ఆయన మా మాట వింటే కదా.
1: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
3: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
4: ఎందుకే
3: అబ్బా, త్వరగా రండి.
4: ఎందుకో చెప్పవే,
3: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
4: నిద్రపోనివి కదా.
3: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
4: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
3: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
4: ఎవరైనా?
3: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
4: ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మామకి?
3: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరాణ పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
4: ఎప్పుడు?
3: ఇప్పుడే.
4: అయితే లోపల ఉన్నాడా?
3: ఉన్నారులేండి.
4: ఏం చెప్పాడేంటి?
3: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
4: ఏమని?
3: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు. ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
4: సరేలే, అలాగే అడుగుతాలే.
3: అడగండి.
4: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
1: ఓ రంగా. ఏందబ్బాయ్?
4: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
1: అలాగేలేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
4: మీరే చెప్పాలి మావయ్య.
1: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను. నాకాడే ఉంటాయిరా విశేషాలు.
4: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
1: ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది?
3: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు. తెలిసిందా?
1: తెలిసిందమ్మాయి, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
3: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
4: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
3: ఏందుండేది నన్నంత మాట అన్నాక.
4: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
3: అట్లని నోరు మూసుకోమంటావా?
4: ఇంకేం చేస్తానంటావు?
3: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరి చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
4: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పదా.
3: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తాను.
1: ఒరే రంగా.
4: చెప్పండి మామయ్య.
1: ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
4: ఏం చేసేది మామయ్య, అది ఒక గయ్యాలి గంప. సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
1: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
4: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
1: నాకెందుకు గాని ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు?
4: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
1: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
4: ఇది చాలా అన్యాయం మావయ్య.
1: ఏదిరా ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
4: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
1: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
4: అన్నయ్య చెప్పానంటావు, సర్లే ఏమంటున్నారు? మరి రేట్ ఎంత?
1: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట,

0: ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైములో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకు చెబుదామని వచ్చానరా.
1: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
0: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
1: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
0: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
1: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
0: ఒరే రంగా, ఏం చేస్తాడవరా?
1: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
2: ఏమిటి మావయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
0: అదే, మీ నాన్న పేరు మీద ఉన్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
2: అట్నా అయితే నేనైనా తక్కువ తిన్నది. కాంతం,
3: ఏంటో చెప్పండి.
2: ఒక కుర్చీ తీసుకురా.
3: దేనికి?
2: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
3: ఇదిగో.
2: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
0: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
2: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
0: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
2: నాన్నగారు రండి, మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
4: ఎందుకురా?
2: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
4: సరే.
2: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
3: ఏంటండి, ఏమిటా కేకలు?
2: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
3: ఎందుకు?
2: చెప్పింది చేయవే.
3: ఇదిగోండి నీళ్లు.
2: టవల్ కూడా తీసుకురా.
3: అలాగేనండి. ఏమండి?
2: ఏంటో చెప్పు.
3: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
5: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
3: అలాగా.
6: శాంతం, వచ్చే శాంతం.
3: ఏంటో ఏడవండి.
6: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
3: ఏంటో చెప్పండి.
6: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
3: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
6: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
3: ఎందుకు? మీకేమన్నా పిచ్చి పట్టిందా?
6: ఏంటే అంత మాట అనేసావు?
3: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకిరీ చేసి చస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు.
6: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువండా, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
3: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా, ఎంతైనా వలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా.
6: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
3: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలనా ఏంటి?
6: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
2: భలేవాడి బ్రా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయింది, ఇంకా 5 నెలలున్నాయి.
7: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
3: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
7: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
6: ఇదిగో వదిన, అది ఏమన్నాని అంత మాట అనేశావు?
7: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
2: ఇంతకీ ఏమంటావురా?
6: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్య.
7: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
3: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
7: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
3: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
7: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
2: కాంతం, నోరు మూసుకుని ఇట్రా.
7: ఏంటో చెప్పండి.
2: అదిగో నాన్న,

0: నానా లేవండి, మన ఇంట్లోకి పోదాం.
1: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
2: ఏంటో ఈరోజు మామగారి మీద ప్రేమ కారిపోతుంది.
1: నువ్వు చూపే మంచి మర్యాద భరించలేక
2: నాకంటే ఏమి ఎక్కువ ఇరగదీసినట్టు.
3: ఒసే కాంతం, నువ్వు నోర్మై.
0: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
2: అదేం కుదరదు మరితి గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
0: ఆహా, అది మామూలు. అప్పుడు వదిన, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
2: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
0: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వసే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
1: సరే పట్టుకోండి మామయ్య, రండి.
2: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు, రండి.
1: మామయ్య గారు మా ఇంటికి రండి.
3: నాన్నగారు
1: పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
4: బొబ్బబ్బబ్బ, ఏందిరా ఈ కురుక్షేత్రం? అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ అర్థమైందిరా, ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టువచ్చారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
2: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా,
1: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
4: సరే నేను మాట చెబుతాను, వింటారా?
3: చెప్పండి మామయ్య.
4: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకోండిరా.
0: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
4: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
3: మరి ఎలాగా?
4: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
0: అది ఎలాగా?
4: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు.
5: ఏమిట్రా?
4: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
5: ఎందుకురా?
4: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
1: అదేంటండి ముసలోడు మనకు కాళ్ళు పెట్టడేమిటి?
0: ఏది పెడితే ఏమవుద్ది? అరవక.
5: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
4: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
0: అలాగే మావయ్య.
4: ఒరే జగన్నాథం.
5: ఏమిట్రా ప్రకాశం?
4: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళి వస్తా.
3: కాంతం.
2: ఏంటండి?
3: ఫ్యాన్ వెయ్యి.
2: కరెంట్ లేదండి.
3: అయితే విసనకర్ర తీసుకురా.
0: శాంతం.
1: చెప్పండి విసనకర్రగా తెస్తాను, ఉండండి.
3: నాన్నగారు అన్నం తినండి.
5: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
3: కాంతం ఇంట్లో ఏముంది తినడానికి?
2: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
3: దాన్ని తీసుకురా.
2: అలాగేనండి.
0: శాంత.
1: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
0: నువ్వేం చేసావు పిల్లల కోసం?
1: పకోడీలు చేశానండి.
0: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
1: అలాగే.
2: ఇదిగో పలావ్.
3: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
5: అబ్బా నా వల్ల కాదురా.
1: ఇవ్వండి పకోడీలు.
0: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
5: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా, ఇంకా ఇప్పుడు తింటేనా?
1: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
5: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
2: అది అలా పెట్టండి గడ్డి.
5: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
2: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మామయ్య గారు.
5: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
0: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
5: ఎందుకులేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
2: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి, ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావ్ తినండి.
5: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
1: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
5: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
1: ప్లీజ్ మామయ్య గారు, నేనేం అనుకోలేండి, నా పాకోడీలు తినండి.
2: మామయ్య గారు.

0: ముందు నా పలావ్ తినండి మావయ్య గారు.
1: అదేం కుదరదు, ముందు నా పకోడలు తినాల్సిందే.
0: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
1: కాదు కాదు, నా పకోడలు తినాల్సిందే.
0: నా పలావే
1: కాదు, నా పకోడలే.
0: మావయ్య గారు, మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
1: మావయ్య గారు, నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
2: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
0: ప్లీజ్ మావయ్య గారు, నా పాయసాన్ని తాగండి.
1: ప్లీజ్ మావయ్య గారు, నా గారెలు తినండి.
2: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
1: మావయ్య గారు, మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
2: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను. కాకపోతే
0: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
1: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
2: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
0: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
2: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
0: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
1: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
2: ఏ భూములమ్మాయ్?
0: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
2: ఓ, అవే రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
0: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు. గోతికాడ నక్కల్లా.
2: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను?
1: మావయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి. అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
2: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
0: అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాళ్ళేండి.
1: మావయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
2: ఏమిటమ్మా?
1: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
2: నాకు మాత్రం ఏం తెలుసమ్మా.
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచ మర్యాదలు పొందుతున్నారు.
1: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
1: అవునా?
4: అవును కాంతం, అక్షరాల అబద్ధమే.
0: ఏంటండి మీరు అనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం. అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట.
0: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
1: అవునా?
0: అవునా,
1: ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట.
1: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
2: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
2: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
0: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
1: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
2: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట,
2: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
2: అది వాణ్ణే అడగండి.
1: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు మూయివే, అపశకునుందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా?
1: నేనే అనుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేటు ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే. అన్నయ్య, ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరం అంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరీ చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారనే పథకమేమో.
1: ఎంత మోసం, ఎంత మోసం. రాని, ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
0: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
1: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
0: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదలండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
0: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
0: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
0: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూసాను.

0: తను ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
1: అదేంటోదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
0: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
1: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
0: చేసిందిలే, పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
1: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
0: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్యా?
1: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకా కొత్త వంటలు ఏం చేస్తుంది?
0: ఎవరైనా వింటే నవ్వుతారు.
1: ఇంతకీ ఏమంటావు వదిన? రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
0: నేను చూడనంటే చూడబ్బాయ్.
1: ఇదేందన్నయ్య వదిన అలా అంటుంది?
2: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
3: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
1: వస్తున్నా. సరే మీ ఇష్టం.
0: ఏంటండి ఏంటి మీరనేది? నేను చూడనా అంటే
2: ఏమన్నాను?
0: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
2: అవునే అన్నాను, నీకు బుద్ధుందా అని.
0: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
2: అవునే, నీకు బుద్ధుంటే ఇలా మాట్లాడతావా అని.
0: ఇదిగో మళ్ళీ
2: అరవబాక్. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
0: ఏం చేస్తారేంటి?
2: నోరెత్తావంటే తంత.
0: తంతారా? నన్ను తంతారా? సరే రండి తనండి. ఎలా తంతారో తనండి.
2: ఏమిటే నీ బెదిరింపు?
0: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాకల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక 3 పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
2: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు, ఆగవే కాంతం ఆగు.
4: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దీనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
4: ఈ 6 బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
4: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న, ప్లీజ్.
4: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
4: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికిన నాళ్ళు పిల్లల కోసం కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
5: నాన్న ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
4: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
5: అంతా మీ కడుపును పుట్టడం వల్లే కదా నాన్న?
4: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్ళైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
5: పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
4: వాళ్ళు చెడ్డవాళ్ళు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
5: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
4: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా. వాళ్ళు పెళ్ళాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ల జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు.

0: అట్లాంటిది. ఇప్పుడు వాళ్ళు పెళ్ళాలకి నేను బరువైపోయాను.
1: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
0: కన్న తండ్రిని గాలికి వదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
1: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
0: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చయిపోతుందని, ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇంట్లోనే బతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
1: సర్లే నాన్న.
0: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మ వాళ్ళు.
1: సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: ఒరే రాజారా, అబ్బాయి రాజా.
1: రండి మామయ్యా, రండి.
0: ఏందబ్బాయి రాజారావు, అట్ట ఉండవు.
1: ఏమి లేదు మామయ్యా, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్యా.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పటి నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానిక? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత ప్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళ వేళ్ల ప్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి, చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకరీ కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కళలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాట్లు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమల తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలో రకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాడిని ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనపడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళిళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వు ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న

0: మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవి కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
0: సుశేవరాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
1: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
0: వెళ్ళండి వెళ్ళండి. పాపం అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే, తప్పకుండా మామయ్య. నాన్నగారు.
3: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
2: మనింటికి పోదాం రండి మామయ్య.
3: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
3: ఇంకెలా అనమంటావురా? ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
1: అలా అనకండి నాన్న, మీరు ఆ ఇంటికి రావాలి.
3: ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
4: ఇక నుంచి అలా జరగనివ్వ నాన్నగారు.
3: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
2: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నా, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
3: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
1: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిలా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
3: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
5: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరు ప్లీజ్.
3: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
4: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
3: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
4: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
3: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
1: నాన్నగారు ప్లీజ్, మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
2: అవును మావయ్య, మేము పూర్తిగా మారిపోయాం.
3: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
1: ఏమిటది నాన్నగారు?
3: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేర రాద్దామనుకున్నాను.
4: అది ఎలాగా?
3: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్థితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
1: ఎందుకని నాన్నగారు?
3: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
4: ఇది అన్యాయం.
3: మీరు చూపించిన దానికన్నానా?
1: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
3: కుక్కకాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
1: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
3: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
4: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
3: కట్టకట్టుకుని గంగలో దూకండి.
1: నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకొని మమ్మల్ని కనికరించండి.
3: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడు ఏమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, కానీ ఇక దయచేయండి.
6: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు, ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
4: ఇప్పుడే, ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
7: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
6: వదిన, ఏం జరిగింది?
7: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
6: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
8: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
6: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
3: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
6: అంటే?
3: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్ళకి నా ఆస్తిలో వాటా

0: లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకోని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
1: కొడుకుల కంటేనా?
0: కూతుళ్లు కూడా కొడుకులతో సమానమనే రోజులొచ్చేశాయమ్మా, అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
1: నాకా?
0: అవునమ్మా, నీకే.
1: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
0: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
1: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
0: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
1: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్న.
0: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
2: అడుగో ప్రకాశం మావయ్య.
3: రామావయ్య రండి.
4: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
0: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
4: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నాను రా, నా గురి తప్పలేదు, చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
1: రండి మావయ్య గారు.
4: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది అది చాలా గొప్పదమ్మా.
1: థ్యాంక్స్ మావయ్య.
4: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
0: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
4: నిజమేరా,
0: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
4: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
5: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
3: ఒప్పుకుంటా మామయ్య.
6: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
3: నాకు ఇష్టమే మామయ్య.
4: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
3: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
5: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది. ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
1: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ, రండి.
4: శభాష్.
7: మీరింతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
8: సంతాన్ హే మా కా అమృత్ ఉన్ పర్ హర్నిష్ బరస్తా రహా ఔర్ హమారే బచ్చే కేవల్ శరీర్ కి ఉపజ్ థే, కేవల్ సంఖ్యా కే పర్యాయ హై, ఔర్ ఇసీలియే వో సో హోకర్ భీ నష్ట హో గయే.
9: హమారే బచ్చే సంఖ్యా కే శిశు థే, ఉన్హే కిస్నే ప్యార్ దియా, కిస్నే సంస్కార్ దియే, కిస్నే దిశా ది, అపరాధి భీ నహీ హమ్ హై మహారాజ్ హమ్.
8: కంధారి దేఖో, మే ఆజ మే యే సబ్ ఇస్లియే నహీ కహ రహా హూం కి తుమ్హారా మన్ వ్యథిత్ హో, కింతు కింతు జిస్ హఠ ధర్మీ కో లేకర్ తుమ్ అప్నే ఆప్ సే లడ్తీ రహీ హో, వో యుద్ధ సంబంధ హో, అప్నే సే अपने से उठकर तुम सत्य का साक्षात्कार कर सको, मुझे नहीं तो कम से कम अपने आप को क्षमा कर सको.

0: आप सुन रहे हैं विविध भारती
1: उजाले उनकी यादों की। उजाले

చిత్రసీమలో తొలిపాటగా విందాం. రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, పాట రచన బేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. గజని చిత్రం కోసం టిప్పు సుజాత పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం హరీష్ జయరాజ్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం రామయ్య వస్తావయ్య చిత్రం కోసం కేకే పాడిన శ్రీమణి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు పాడిన పాట, పాట రచన వెన్నెలకంటి, చిత్రం ఘరానా బుల్లోడు.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం రణం చిత్రం కోసం నవీన్ సుచిత్ర పాడిన పాట, పాట రచన కందికొండ, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు విందాం ఘర్షణ చిత్రం కోసం చిత్ర పాడిన రాజశ్రీ గీతం సంగీతం ఇళయరాజా.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమలో ఇప్పుడు విందా రంగం చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, శ్వేతామోహన్ పాడిన పాట, పాట రచన వనమాలి, సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. గోలీమార్ చిత్రం కోసం చక్రి సంగీత సారథ్యంలో వాసు పాడిన పాట, పాట రచన భాస్కర్ భట్ల, చిత్రం గోలీమార్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం రంగేలి చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం హనుమాన్ జంక్షన్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, స్వర్ణలత పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం సురేష్ పీటర్స్.
3: ఖుషి ఖుషిగా ఉంది సుమా, మదనుడికే మనోరమ. ఖుషి ఖుషిగా ఉంది సుమా, మిసమిసల ఒయ్యారమ్మా.

చిత్రసీమలో ఇప్పుడు విందా. రారాజు చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన పాట. పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం రాజ్ మరియు కోటి.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:05 వస్తుంది మరికొద్ది క్షణాల్లో. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. రక్తదానానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రమంతటా రక్తదాన దినోత్సవం పాటించారు. సింగరేణి సంస్థ పటిష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ప్రచారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు రక్తదాన దినోత్సవం పాటిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అందుకు రక్తదానం ఆవశ్యకతపై మరింత అవగాహన కలిగించాలన్నారు. ఈరోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో జరిగిన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా రక్తదానాన్ని ప్రోత్సహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం తదితర అంశాలకు సంబంధించి 8 అవార్డులు అందుకుంది. హైదరాబాద్ లోక్భవన్లో ఈవేళ జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా వీటిని ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ పి విజయచందర్ రెడ్డి ఈ పురస్కారాలు అందుకున్నారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కాగజ్ నగర్లో సంస్థ గౌరవ అధ్యక్షుడు శంకర్, అధ్యక్షుడు తారక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సలహా మేరకు ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చని, దీనివల్ల శరీరంలో కొత్త రక్తం చేరి ఉత్సాహంగా ఉంటారని అన్నారు. సింగరేణి సంస్థ పటిష్టతకు, అందులోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థ సర్వతోముఖాభివృద్దికి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ను ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలతో కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య తదితర అంశాల్లో సంస్థ నిబద్ధత కొనసాగుతుందని విక్రమార్క చెప్పారు.
2: సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేసేటట్టు కాదు. ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి

0: ఆత్మ ప్రజలకు చెందింది. కార్మికుడు శ్రమని ఎమటని వారి ఆత్మ గౌరవాన్ని, సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొద్దిమంది మాట్లాడు నాకు మనసు కలిసివేసే.
1: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించేలాగా ఆధునిక పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ బస్సులు ఊరూరా తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓట్ల తొలగింపున కుట్ర జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాటుపడుతోందని ఆయన ఈరోజు మంచిర్యాలలో ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన సమావేశంలో మాట్లాడుతూ,
2: వాళ్ళు ఓటర్లేనా, డూప్లికేట్ ఉన్నారా, ఈ ప్రాంతంలో ఈ దేశంలో కానటువంటి వాళ్ళు ఎవరైనా ఓటర్ లిస్ట్ లో పెట్టి ఓటు పౌరసత్వం పొందుతున్నారా అని కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ అడ్డ పెట్టుకుని ఒక కుట్ర పూరితంగా ఓటర్ని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోతే అసలు ఈ పౌరసత్వానికి ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. 450 కోట్ల రూపాయలతో చేపట్టే ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్ల రూపాయలతో నిర్మించే 2 వరుసల రహదారులకు కూడా ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి ఆరోపణలను తోసిపుచ్చారు. ఈరోజు హైదరాబాద్ అంబర్పేటలో బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. అదే సమయంలో ఎన్నికల హామీలను అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు 50% నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 13,00,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిందని, దానిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం అనుచిత పోకడల వల్ల రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో కేంద్రం మరిన్ని నిధులు అందజేస్తోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొలారం, నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ,
3: బొల్లారం నుంచి సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వెమ్లవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చింది. నేను పార్లమెంట్ సభ్యుడిని గెలిచిన తర్వాత దాదాపు 22,000 కోట్ల రూపాయలను నిధులు తీసుకొస్తే దాని
1: మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యులు ఆధునిక వైద్య విధానం, తాజా పరిశోధనలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర మధుమేహ వ్యాధి పరిశోధన అధ్యయన సొసైటీ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి దీప సూచించారు. కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ,
4: యువతి యువకుల్లో మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోస్ అవుతుంది. 10 కోట్ల 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటిస్, అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళది కనుగొని మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ డయాబెటీస్ కి ముందుకు వెళ్లకుండా నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
1: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసిరి అనసూయ సీతక్క చెప్పారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బిల్ కలెక్టర్లు కారోబార్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని

మంత్రి హామీచ్చారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు రేపు తిరిగి తెరవడంతో విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ వై నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజారాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైంది. విద్యా సంస్థలకు ఈరోజుతో సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కోసం జనగామ జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీవీ డిగ్రీ కళాశాల, పెంబత్లోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీ ఆధ్వర్యంలో వికాసం పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం తుమ్మన్పేటను సినీ నటుడు విజయ్ దేవరకొండ దంపతులు ఈరోజు సందర్శించారు. 9

0: పాఠశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీ ఆధ్వర్యంలో వికాసం పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం తుమ్మన్పేటను సినీ నటుడు విజయ్ దేవరకొండ దంపతులు ఈరోజు సందర్శించారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 181 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:20 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 ICC మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ICC మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ICC మహిళల T20 ప్రపంచకప్ 2026 క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వ పాలన 12 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 దేశభక్తి గేయం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు. శ్రోతలకు ఒక ప్రకటన. ములుగు మహబూబాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు వరంగల్లోని రంగసాయిపేటలో ఆర్టీఓ జంక్షన్ సమీపంలో గల ఎంజేపీ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్నవని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయి దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కళాశాలలోనూ ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి బీకామ్ సిఏ ఎంపీసీ ఎంపీసీఎస్ ఎంఎస్సిఎస్ ఎంఎస్డిఎస్ బీజెడ్సి బీఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందగలరు. ఈ అవకాశం 15వ తేదీ లోపు వరకు వినియోగించుకోవచ్చు. వివరాలకు ఫోన్ నంబర్స్ 9866104 29, మరొక నంబర్ 9676817038, మరొక నంబర్ 8130594460, ఈ నంబర్లకు సంప్రదించగలరు. ప్రకటన విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
6: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
6: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
6: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఐసీసీ మహిళల

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30:36. ఇప్పుడు విందాం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం హిట్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం కోటి.

చిత్రసీమలో ఇప్పుడు విందాం 1947 ఏ లవ్ స్టోరీ చిత్రం కోసం. రూప్ కుమార్ రాథోడ్ హరిణి పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఇద్దరు చిత్రం కోసం. ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆదికేశవ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ రమ్య బెహ్రా పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం. మనో చిత్ర పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట ఆచార్య చిత్రం కోసం శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయ పద్ధతిగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే, ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరు పక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్వెస్ట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత్ స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट.
0: మన దేశంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్లున్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో

0: కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధమని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సు ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్ గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి ఫ్రాన్స్ వర్ధమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రోన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్ద కాలంలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత్ అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత్ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోర్లో జర్మనీ జట్టు కురక్కౌతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచకప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మెసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు.

0: మన దేశంలో అంతరిక్షార్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఇష్క్ చిత్రం కోసం అద్నాన్ సామి, నిత్యా మీనన్ పాడిన పాట. పాట రచన కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రూబెన్స్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. అనగనగా ఒకరోజు, క్షమించండి, అనగనగా ఒక రాజు చిత్రం కోసం ధనుంజయ్, సమీరా, భరద్వాజ్ పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం మిక్కీజే మేయర్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. అనగనగా ఒకరోజు, క్షమించండి, అనగనగా ఒక రాజు చిత్రం కోసం ధనుంజయ్, సమీరా, భరద్వాజ్ పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం మిక్కిజే మేయర్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన

0: కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం జయం మనదేరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. యానిమల్ చిత్రం కోసం సోను నిగమ్ పాడిన పాట, పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా. జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి పాడిన పాట. పాట రచన ఏఎం రత్నం మరియు శివగణేష్. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

0: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా బలగం చిత్రం కోసం భీమ్స్ సిసిరీలియో స్వీయ సంగీత సారథ్యంలో రామ్ మిరియాల మంగ్లీతో కలిసి పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్.
1: ఇంకా వింటున్నావురా పాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం జర్నీ చిత్రం కోసం సత్య హరిని పాడిన పాట. పాట రచన సాహితీ, సంగీతం సత్య.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీకి తలవింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. అల వైకుంఠపురంలో చిత్రం నుండి ఏకచిత్ర గానం వింటారు. ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో పాడిన పాటలు.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటు గానికి 22 బస్తిల మస్తు కట్ అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ తల వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా. అన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, పాట రచన వెన్నెల కంటి, సంగీతం మణిశర్మ.

సినీ గీతాలు వింటున్నారు చిత్రసీమలో. ఇప్పుడు విందాం. అన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, పాట రచన వెన్నెలకంటి, సంగీతం మణిశర్మ.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 98 6142.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం కంచే చిత్రం కోసం అభయ్ జోధ్పుర్కర్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చిరంతన్ భట్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు స్నేహితులు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం భీమ్లా నాయక్ చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో రామ్ మిరియాల శ్రీకృష్ణ తమన్ పృథ్వీ పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి.

చిత్రసీమలో తర్వాత పాటగా విందా. కందిరీగా చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ తమన్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట, పాట రచన విశ్వ, సంగీతం శ్రీకార్ అగస్తీ,

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం కార్తికేయ చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడిన పాట రచనలో నరేష్ అయ్యర్ పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించిన వారు శేఖర్ చంద్ర.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చిత్రలహరి. చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట, పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 21F చిత్రం కోసం రామాంజనేయులు పాడిన పాట. పాట రచన రామాంజనేయులు, రచనలో నరేంద్ర పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వింత కమిటీ కుర్రోళ్ళు చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, పాట రచన కృష్ణకాంత్, సంగీతం అనుదీప్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీగీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. ఖుషి చిత్రం కోసం దేవన్, సమంత ఫెర్నాండర్ కల్పన పాడిన పాట, పాట రచన ఏఎం రత్నం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా డీజే టిల్లు చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట, పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం రామ్ మిరియాల.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా మగధీర చిత్రం కోసం ఎంఎం కీరవాణి, నిఖితా నిగం పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా డెకాయిట్ చిత్రం కోసం భీమ్స్ చిన్మయ్య పాడిన పాట. పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్స్ సిసిరిలియో.
1: మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకనే చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: మల్లీనా?
1: మళ్ళీ అమ్మా అన్న, ఇప్పుడు నువ్వు కూడా.
2: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా దేవర చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ రవిచందర్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం గీతా గోవిందం చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపీ సుందర్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మై ప్రసారం. చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట ఫిదా చిత్రం కోసం మధుప్రియ రామ్కి పాడిన పాట. పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందాం. మల్లెపువ్వు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట. పాట రచన పింగళి, సంగీతం ఘంటసాల.

రాతి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరం అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట విరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరం అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట అబ్బబ్బబ్బ

మధురగీతల్లో ఇప్పుడు విందాం. అడవి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం. అక్బర్ సలీం అనార్కలి చిత్రం కోసం మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సి రామచంద్ర.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం సత్యం.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం సారంగధర చిత్రం కోసం ఘంటసాల పీలీలా పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

మధుర గీతాలు ఇప్పుడు విందా. స్వర్ణ మంజరి చిత్రం కోసం వి నాగయ్య, పి సుశీల పాడిన పాట, పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఆదినారాయణరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాలు ఇప్పుడు విందాం. అనార్కలి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఆదినారాయణరావు.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం తల్లా పెళ్ళామ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

roses, brightness of skies.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఎప్పుడు విందా అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట, పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

మధురగీతాల్లో తర్వాత పాటగా విందాం. డాక్టర్ ఆనంద్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ బాబు చిత్రం నుండి ఘంటసాల పిసుశీల పాడిన పాట విన్నారు. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం పెండ్యాలా.

మధురగీతాల్లో ఇప్పుడు విందాం గాజుల కిష్టయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన ఆచార్య అత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మధుర గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:10. ఇప్పుడు విందాం. కేంద్ర ప్రభుత్వ పాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.